0: ప్రేమస్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటివి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల విద్యలు

భవత్సు. హస్తాంగ విద్యలు అభ్యసించగవచ్చు, అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడా.
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్, వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్, వన్ కెన్ టేక్ టు యాక్షన్స్ ఆఫ్ చారిటీ, ఆఫరింగ్ ద గోల్డ్ అండ్ ది కౌస్, వన్ కెన్ ఈవెన్ కౌంట్ ది స్టార్స్ ప్రెసెంట్ ఇన్ ది స్కై, one can even mention the names of the different beings, one can learn different forms of education, one can reach more, but yet is there anyone who can control the senses and keep the mind steady and concentrated and maintain the state of equanimity?

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divyatma Sankalpa.
0: Embodiments of divine Atma.
1: Bhoomilo neeru chaala tarigi poyinadi.
0: There is less and less of water on earth today.
1: Karanam enti?
0: What's the reason?
1: Manavuni yandu neeti nirmoolamu kavatam chetane bhoomi yandu neeru kudanu imidipothunnadi.
0: As there is no morality in mankind, there is no water today.
1: Manava jeevitamunaku neetiye pranam.
0: For human life, morality is the very life.
1: Neeti manavattamunande vikasimpajestundi.
0: The morality blossoms in human life.
1: Atti neetini eenadu manavudu kolipovatam chetane nirmulukulanu kolipovadaniki avakasam erpadindi.
0: As man lost his morality, he is losing water also.
1: Eenadu vedantamulu అనేక విధములుగా ప్రచార ప్రబోధము చేస్తున్నారు.
0: Today spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదంతో ఉండిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
0: It's not the religion that man needs today.
1: సిద్ధాంతము కాదు.
0: Not theory.
1: దాంతము కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: త్యాగరాజు బోధించాడు.
0: It's taught by Tyagaraja.

0: సౌఖ్యము లేదు. వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ
0: సిద్ధాంతముల వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క శాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: Man today is not experiencing in practice this principle of sense control.
0: Manavattamulo edo vetukutu unnadu anta kaalam nundi.
1: He has been in search of the true human quality.
0: Enni vetukutunnado atanike teriyatam ledu.
1: He does know what he is searching for.
0: Kaani vetukutunnadu.
1: Yet he searches.
0: Itti vetukeetvanti yokka vishaya tattvanni gurtinchukolanatvanti vyaktulu inaadu kotlaku kalaru.
1: There are crowds of such seekers who do not know what they are seeking.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య

0: సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man has submitted himself to the physical worldly aspect, but he has forgotten his eternal truth.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: The nature we acquire out of the objectives of life.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: forgetting such a thing.
0: ప్రారంభానికి భోగనై
1: he submits himself
0: మానవత్వాన్ని విస్మరించి
1: he forgets human nature.
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: And he passes through the demonic quality.
0: ప్రతి మానవుని ఎందుకూడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: దురాశనే ఒక ప్రాణముగా విశ్వసిస్తున్నాడు.
1: The excess of desire is his life.
0: అన్నింటియందు తనకే విజయం చేకూరాలని ఆశిస్తున్నాడు.
1: He wants to be successful in all.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా తక్కువ లేదు, దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: There are lots and lots of people ever rising today.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ స్వార్థము సప్రయోజనమే తాండవమాడుతుంది.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత లూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇక గడియ గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతుంటూ వస్తున్నది.
1: Out all we find in him the narrow feelings of caste, community, language and the region.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అనడానికి అవకాశమే లేదు.
1: There is no possibility of affecting other people with such influences.
0: ఇట్టి మానవులు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: కాదు కాదు.
1: No.
0: ఈనాటి మానవుని యందు త్యాగము శీలము దమము ఈ మూడింటి యందు తన యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: మానవుడు నిత్యము అనేక మందితో పరిచయం గావించుకుంటున్నాడు.
1: Man acquaints himself with many people.
0: అయితే ఈ పరిచయం గావించుకున్నటువంటి వ్యక్తులలో కొందరు మిత్రులు మరికొందరు శత్రువులు.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: Friendship or enmity, where from has it come?
0: మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడాను.
1: Both of them originated out of the human mind.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: In every man, such friendship and enmity are increasing.
0: దీనికి కారణం ఏమాత్రం కూడాను కనిపించడం లేదు.
1: You don't find the reason.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: What is the sin committed?
0: ఏ దోషం ఆచరించాడు?
1: What mistake he committed? కానీ
0: రావణునికి మహాద్వేషము.
1: But Ravana has hatred towards him.
0: రావణుని చూస్తే రావణునికి మహాద్వేషము.
1: Ravana has bitter hatred towards him.
0: చూస్తే దంతవక్రుడు శిశుపాలునికి మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల hated Krishna.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for hatred?
0: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణములు.
1: The very mistakes they committed are responsible for hatred.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: Defects are in them, mistakes are in them, not here.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కూడాను కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్స్ ఫర్ రైచియస్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఇట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకంలో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: దేర్ఫోర్ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ వితౌట్ ఎనిమీస్ టుడే.
0: దీనికి కారణములు మీరు కాదు, ఎవరి భావములు వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనిమిటీ.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
0: మిత్రత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికి
1: that anyone accuse you
0: vimarsinchinappatiki
1: criticize you
0: parihasinchinappatiki
1: make fun of you
0: manam em matram kudunu lekka cheyakoladu.
1: We don't need to be mindful.
0: Karanam enti?
1: What's the reason?
0: Ee dushanda valla ee vimarsala valla ee parihasam cheta evariki nashtam?
1: Who will be put to loss because of such criticism?
0: Nijamuga vyaktulainatunti varu ee satyanni gurtinchadam atyavasaram.
1: The individuals must recognize this truth.
0: Dushinchetunti vyakti దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
0: కొని పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: And therefore the sins of the person of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో ఎవరు పొగడించుకుంటున్నాడో ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: Therefore if you are praised, all your merit will go to the person who praises you.
0: సత్యంగా మనం గుర్తించి ఎత్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
0: కారణం దూషించేటువంటి వాడు మన దోషములను తాను తీసుకుంటున్నాడు.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కర్మమున పుట్టు జంతువు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను.
1: హీ గ్రోస్ ఇన్ రిటర్న్.
0: కర్మమి నరునకు దైవము.
1: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
0: కర్మమే సుఖ దుఃఖములకు కారణమేనో.
1: దిస్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: ఈ కర్మ అనేటువంటిది
1: దిస్ యాక్షన్
0: మూడు విధములైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
1: ఇస్ ఆఫ్ త్రీ టైప్స్.
0: సంకల్పించటము ఒక కర్మ.
1: One, the decision.
0: సంకల్పించినటువంటి దానిని అభివ్యక్తం చేసేటువంటిది మరొక కర్మ.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ సెకండ్.
0: అభివ్యక్తం చేసినటువంటి కర్మను ఆచరించడం ఇంకొక కర్మ.
1: హావింగ్ ఎక్స్ప్రెస్డ్ టేకింగ్ టు యాక్షన్ ఇస్ థర్డ్.
0: కనుకనే సంకల్పమే మనస్సు.
1: Therefore, this thinking is the mind.
0: అభివ్యక్తం చేయటమే వాక్కు.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ స్పీచ్.
0: అభివ్యక్తం చేసినటువంటి దాన్ని ఆచరించడమే హస్తము.
1: దట్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ టేకింగ్ టు యాక్షన్ బై
0: హ్యాండ్. కనుకనే శరీర మనో వాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
0: ప్రతి మానవుని యొక్క సుఖదుఃఖములకు ఈ మూడే కారణము.
1: For the pleasure and pain, these three are the cause.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: Without these three, man cannot exist.
0: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: Therefore, the friendship and enmity are the nature of our mind.
0: ఎవడు విమర్శిస్తాడో వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: The one who criticizes is your true friend.
0: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
1: The mistake is not in you.
0: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ తలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: Therefore, we have to investigate this way and develop.
0: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: action. ఇలాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవిస్తున్నాయి.
1: Today what you see is one passes through the consequences of one's own action.
0: అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: ఎట్టి తిండో అట్టి రేపు.
1: As is the food, so is the bell.
0: కర్మము మాత్రము తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
1: But however with God's grace you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి ఒక పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం వరకు దానిని ఫలితం అందిస్తుంటుంది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఈల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: దెర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: దెర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: యాజ్ వి వాక్ వి స్లిప్.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క ఎముక విరిగిపోతుంది.
1: ఇమీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తగిలిన తక్షణమే రక్తం వస్తుంటుంది.
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి? కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు
1: వెన్ యు సో టు సీ
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
1: యు హావ్ టు గ్రో ఇంటు ఎ సాప్లింగ్ ఇట్ టేక్స్ ఫ్యూ డేస్.
0: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ టు గ్రో ఇంటు ఎ ట్రీ టేక్స్ ఇయర్.
0: వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ ఇయర్స్.
0: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినమును నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: Therefore, results of our actions may take moments and hours and the days.
0: కొంతమంది మూర్ఖులు నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: Some fools may say, I have committed this wicked act, but I have not faced anything.
0: కాని ఉన్నది, దీనికి ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: There lies ahead the result you can
0: expect. అయితే కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: But there are three forms of action.
0: సుకర్మ, వికర్మ, అకర్మ.
1: సుకర్మ, వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి పనులు చేయించటము.
1: Making others to do good actions.
0: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: Good actions will give you good results.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: Vikarma means making others do bad.
0: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: Later the bad consequences.
0: అకర్మలు.
1: అకర్మ.
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: You may not undertake any action, but yet you face the result.
0: పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: Basing on this, we can say the merit of the past life.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలచడానికి కారణం ఏమిటి?
1: బట్ హి హాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
0: క్రియేషన్. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు, వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ, రాంగ్ యాక్షన్. కర్మలు
0: చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యూ మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ, బట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we must make an effort to understand this significance.
0: ఈ విధానాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: Whatever you may experience, a fraction, it is the result of your action.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: You cannot escape.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: As you cannot escape or evade, try to make an effort.
0: నేను భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి. పాత్రుడు కావాలి.
1: You should deserve God's grace.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: We should make all efforts.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్.
0: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్యభావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్, లవ్, పీస్, కంపాషన్,
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ యూ ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్, బ్యాడ్ థాట్స్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్, ఇట్ విల్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్నా లేక వైతరిణి నదినా అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
1: ఎనీ వన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఈజ్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్?
0: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు నో.
0: చెడ్డ భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరిణి నదిలో పడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్నోయింగ్లీ గెట్స్ ఇన్ టు దిస్ వైతరిణి.
0: మంచి భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్.
0: కనుకనే ఎవరికి వాడే సాక్షి.
1: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీవన్.
0: మనసుకు మనం సాక్షి.
1: We are the witness to the mind.
0: Manishiki gunam sachi.
1: Is the character is witness to human
0: being. Yugalukku murkham sachi.
1: For the gangsters, the foolishness is the witness.
0: Yavariki vare sachi.
1: Each one is one's own witness.
0: Dine atma sachi ani antunnaru.
1: This is what we call self-witness.
0: Kanaka manam tappulu chesi oppuluga manam act cheyavachunu.
1: We may commit mistakes and pretend as if we have done good.
0: Kani nee yokka abhinayamulo manchiga kanipinchavachunu kani లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే, బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యు వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడా ఏమాత్రం కూడా ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని సర్వులు కూడా ప్రేమిస్తుంటారు.
1: But the divinity has no sin, has no mistake. Therefore, the divinity is loved by all.
0: వారు కూడాను అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: It appears as though they also pass through all problems.
0: ఇది కాదు.
1: Not this.
0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చునని చెప్పవచ్చు.
1: We can say that our sins are accepted by the one who criticizes
0: us. మన పుణ్యములను మనం వర్ణించేటువంటి వారు తీసుకోవచ్చునని చెప్పవచ్చు.
1: The one who flatters them is.
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: But what is that is received by the one who criticizes God?
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: God has neither sin nor merit.

0: ధన్వంతరి అంటున్నటువంటిది ఇదియే. నా పుణ్యం పుణ్యం లేదు అతన్ని అంటు.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం
1: నౌ స్టేన్
0: నా మంత్రం నా తీర్థం.
1: నో మంత్ర దేర్ నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నా.
0: నా జపం నా తీర్థం
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి కానీ ప్రేమించినటువంటి వానికి కానీ పరిహసించినటువంటి వానికి కానీ శివోహం శివోహం శివోహం మంగళం మంగళం మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్ యు మే బ్లేమ్ బట్ గాడ్ విల్ బ్లెస్ యూ లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది మీకందరికీ తెలుసును భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: You know in Bhagavata Kamsa went on accusing Krishna continuously.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: A true devotee will think of God when he sees him in worship.
0: దేశి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: The one who hates he goes on hating.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: In the name of hatred he thinks of the Lord continuously.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగలపటికీ కృష్ణుని పాదాలపైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాలపైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుణ్ణి దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ యూ.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందు పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at the time?
0: Jalabhumbato talalaadadu neeku arjam muliduta adivaka pedda tappu.
1: It's a big mistake to worship you because you are involved in playful acts there.
0: Chalunika katti pettu panchanga ninka.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku tarinchu muinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Tachane, cut up, aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapadiki, thana yokka vakke, thanaka prathibhalanga rupandindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వమనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: No one can escape from the consequences of one's own action.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Who can say when and how and what one has to experience?
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరుని వలె వెచ్చెనన్నా.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: అలనాటి పాండవులు అలు ఆకులలు మేసి అడవి పాలై పోయిరన్నా.
1: Pandavas had to spend their life in a forest.
0: ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: One has to be prepared to suffer because
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మంచు వలె మాయం చేస్తాయి.
1: ద మిజరీ ఆఫ్ ది సైజ్ ఆఫ్ మౌంటైన్ విల్ వానిష్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత కఠినంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్
0: ఎనీథింగ్. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్ముని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు వర్షిప్ అవర్ లార్డ్ విత్ ప్రాపర్ ఫీలింగ్.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురుస్,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వీ ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వీ ఎక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
1: గురు
2: గురు అజ్ఞానము
1: గురు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
1: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
1: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
1: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
1: దేర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు ఎందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలం అవుతుంది అది ఏ గురు పౌర్ణమి యొక్క అంతరార్థం
1: సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు కాదు
1: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
1: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడు అనగా వేరు దేశమందున లేడు దేవుడు అనగా తనదు దేహమందే
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలిగింది
1: Sin is not present in a foreign country. Both are in our heart. Therefore, we should expand our heart. We should cleanse the dirt. When we wash our
2: minds,
1: then Madhava dwells there. When there are bad thoughts, divinity cannot stand there.
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
1: వు షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మర్చవలసినటువంటి లోకాన్ని
1: యూ హ్యావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
1: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
1: నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: పశ్చన్న పితా నపశ్చతి మూఢో దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
1: యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
1: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్
2: అన్ని రూపములు కూడా నువ్వు భగవంతునివే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
1: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
2: అన్ని నేత్రములు భగవంతునివే
1: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కరుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
1: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
1: యూ హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
1: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
1: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూసేది ఎక్కడ వెతికేది ఎక్కడ
1: దెన్ వేర్ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్
2: కనుకని భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
1: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
1: యు ఆర్ గాడ్
2: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా
1: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
1: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
1: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
1: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్చతే అదే పూర్ణమే ఇది పూర్ణమే
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
1: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
1: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
1: ఈజ్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
1: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
1: సమ్ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యూ టాక్ టు హిమ్ డిడ్ యూ క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
1: స్మైలింగ్ హీ సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: మాట కనిపించడం లేదే
1: But I don't see him that way then.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
1: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యు క్రై ఫర్ మనీ.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: యు క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యు పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ
2: గాడ్? భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యు డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యు హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: పాసిబుల్ కోమన్నాడు.
3: హి సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బట్ యు గో బ్యాక్.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ హి సెడ్.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగ పరిత్యాగం చేయి.
3: దేర్ఫోర్ యు ప్రే టు గాడ్.
2: అప్పుడు
3: యు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిచ్చినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: ఫర్ ఎ బ్లైండ్ మ్యాన్ ఈవెన్ హిస్ సన్ ఇస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి కెనాట్ సీ.
2: చూడలేడు.
3: హి కాంట్ సీ.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
3: స్మాల్ స్టోరీ.
2: గుడ్డి వానికి బిడ్డ పుట్టండి.
3: ఎ బ్లైండ్ మ్యాన్ అండ్ హిస్ సన్.
2: బిడ్డలు పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అనేటువంటిది ఏమి అభేదం లేదు.
3: హ్యాండిక్యాప్ బ్లైండ్ మ్యాన్ డజ్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: But he can't see his own child.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది గుడ్డివాడి దగ్గర.
3: Wife kept a bottle by the side of the child.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు. లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ. విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్ వాట్ యు మీన్ బై మిల్క్.
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్ వాట్ యు మీన్ బై వైట్.
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్ ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్
2: కొంగ అంటే ఇట్టుంటది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్ వాట్ వుడ్ హ్యాపన్.
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్ వాట్ ఇస్
2: భగవంతుడు ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: In spite of repeated teaching, he will never be free from all
2: pain. Bhagavantudu ante anandamayudu, sachidanandamayudu.
3: God is of eternal bliss.
2: Nirantaram kudanu thanu anandamto undetunti vaadu.
3: He is one of bliss, continuous bliss.
2: Athani rooparahitamainatunti vaadu.
3: He is formless.
2: Kaani talanchinappudu ee roopamaina taalu pondavachchu.
3: By his will he can assume any form.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ డివినిటీ, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ పర్సూట్.
2: ఒకానొక సమయం లోపల
3: ఎట్ వన్ టైమ్
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చిలికత్తులను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధుర టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: దే గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: దే వర్ ఆల్ సీటెడ్ ఇన్ ద బోట్.
2: బొంతుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: దే వర్ డ్రైవింగ్ ఇట్ బై టర్న్స్.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: దే హావ్ డ్రివెన్ ఇట్ ఫర్ లాంగ్.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: దే హాడ్ పెయిన్.
2: తెల్లవారింది.
3: ఇట్స్ మార్నింగ్.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: దే వాచ్ ద రామ్.
2: తిరిగి మధుర రేవు లోపలే మధుర వాడంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర. పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
2: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా
3: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటా దీనికి కారణమని చూసుకుంటే,
3: వెన్ దే వాంటెడ్ టు నో ది రీజన్,
2: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ అ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: దే డిడ్ నాట్ లూజ్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హస్ బీన్.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
2: అభిమానం విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంటాం.
3: వన్స్ వి అన్టై ఇట్, The rope of attachment and possessiveness.
2: కానీ అటాచ్మెంట్ అంతా కూడా దీన్ని లంకనం చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్ట పోగలము.
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకనే మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు. త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రుని లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
3: In full moon there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: Likewise, in a full mind, there will be no mistake.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: మన భావములే మనకి ఈ విధమైనటువంటి సఫర్ అందిస్తుండాలి.
3: Our thoughts are responsible.
2: మన యొక్క దోషములే మనకి కష్టములు అందిస్తుండాలి.
3: It's only our mistake that
2: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
3: We have to know this truth.
2: ఎవరో వీరి వల్ల మాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల మాకు ఈ నిందలు వచ్చినాయి అని ఎవరినో నిమిత్త మాత్రంగా మనం పోషించరాదు.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: నీవే మూల కారణము.
3: You are responsible for both.
2: ఈ సొసైటీ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వి హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారి ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: మెంబర్స్ చేరారు. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుండాలి.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
3: ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వులు కూడా మెంబర్స్.
3: Therefore, in society, all are members.
2: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: Therefore, we should grow and develop sacred thoughts. You will get good profit.
2: అతనికి వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
3: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
2: షేర్ హోల్డర్స్.
3: యువర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ షేర్ హోల్డర్స్
2: తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్.
2: ఎక్కడ?
3: Where?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంకులో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాజ్ యూ హావ్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారో వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్
2: భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ.
2: ఈ డబ్బులు ఈ వ్యవహారంలో భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: Therefore, when you issue the check of sadhana spiritual practice, you get the cash of God's grace.
2: ఇక్కడ బ్యాంక్ యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
2: ధనం కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ,
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంక్ లో కట్టకుండా ఉన్నప్పుడు
3: సపోజ్ దేర్ ఇస్ నో మనీ టు
2: ప్రెజెంట్ అడుగుతావు.
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పులు తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్టిగేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: దట్స్ నాట్ దేర్.
2: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
3: యూ నీడ్ మనీ.
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇదే ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నీవు తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెసెంట్ ఆల్సో యూ కెన్ విత్ డ్రా.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నీవు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్ట్ గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్.
2: అనేటువంటిది ఏమిటి?
3: What is that permanent asset?
2: ఈ పూర్వం చేసినటువంటి పుణ్య ఫలమే స్థిరాస్తి.
3: It's all the good you have done in the past.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: Then surety, guarantor.
2: ఎవరంటే వారి చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: You cannot take any person as a guarantor.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: You should bring a very rich man.
2: వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: The surety is guru here.
2: ఆ గురువులకు గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్, యూ కెన్ హ్యావ్ ద క్యాష్ ఆఫ్ గాడ్. గురు
2: అంటే ఎవరు?
3: అండ్ హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
2: తీసుకునియే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ, ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు, ఆ విష్ణువే గురువు.
3: విష్ణు ఈస్ గురు.
2: గురు దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఈస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నీవే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈస్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైపోతుంది.
3: When we experience that oneness, we'll be away from this ignorance.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: The removal of ignorance is the very meaning of the word guru.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: we have forgotten the sacred meaning.
2: ఆకాశ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: We run after the ochre road.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if we just give 10 rupees
2: chauno oka mantram cheptadu
3: he will whisper into your ear
2: chauno mantramu
3: cash on hand and whispering into your ear
2: idi kaadu gurutvaniki sarinchi artamu
3: this is not the meaning of a guru
2: daivani nee hrudayamlo pratishtimpa chesukovali
3: install god in your heart
2: aa consciousness nunchi vacheetundi oka vibration ni nee anugrahinchali
3: you should follow the vibrations that come out of your
2: vibration nunchi nee radiation lo poi cherikovali
3: out of the vibration you reach radiation
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ, ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
3: The Veda called it prajnana.
2: Prajnana anaga emti?
3: What is prajnana?
2: Oka samayamlo undi maroka samayamlo telipovatam kaadu.
3: Prajnana is not the one that exists and absent later.
2: Idi oka tavalu, idi oka jnaname.
3: Is a towel, that's knowledge.
2: ఇది ఒక స్పీకర్, అది ఒక జ్ఞానమే.
3: ఇస్ అ స్పీకర్ నాలెడ్జ్.
2: టమ్లర్, ఇది ఒక జ్ఞానమే.
3: టమ్లర్,
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: దిస్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్టివ్ మ్యాటర్.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: దిస్ నాట్ ద ట్రూ
2: పదార్థ జ్ఞానము.
3: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: ఒక చిన్న ఉదాహరణము.
3: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా గట్టిగా.
3: సపోజ్ యు హావ్ థంప్డ్ దిస్ టేబుల్.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు.
3: యు సే దట్ యు హావ్ బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టా అనుకుంటున్నావు.
3: యు హావ్ కంప్లీటెన్ యు కిల్ ది పెయిన్.
2: దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ది, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: the world. Reflection, reaction, ఉండేటువంటి పదార్థం.
3: The worldly knowledge will have reaction, reflection.
2: కానీ దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏమాత్రం కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లేదు.
3: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్ నన్ ఆఫ్ దీస్.
2: కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రము మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: That is Brahma.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ
2: మనసు చక్కని శుద్ధమైనటువంటి అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర్రర్.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని సుట్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర్రర్ యు
2: హావ్ టు వైప్ ఇట్ ఆఫ్. ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: You take the towel of love.
2: Pradhanaitvanti jalamlo munchu.
3: Put it there in the water of sincerity.
2: Hriyam aneitvanti yokka tarthamlo danni pavitramu gavinchu.
3: Then wipe it the mirror and make
2: jnanamu.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: దట్ సేక్రెడ్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: యు కాన్ నో త్రూ టెక్స్ట్.
2: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: టు బి టాట్ బై టీచర్.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నావెల్ యునిక్ డివైన్ నాలెడ్జ్.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్ర ఉత్తమైనటువంటి రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో యాస్ టు మేక్
2: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
2: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
2: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
2: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
2: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lovers.
2: ప్రేమనే కావాలి.
3: You should not be lovers. You should be love.
2: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరినో ప్రేమిస్తాడు.
3: A lover may love one or two.
2: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: If you are love, you can love the whole world.
2: కనుక నేను ప్రతి పర్యాయంకుడను.
3: Every time.
2: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెసెస్ యూ అస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: When you are love, you can love the universe.
2: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిలో ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: But if you are merely lover, you can love one or two.
2: Narrow minded.
3: This is narrow minded.
2: ఇది సంకుచితమైన భావమే.
3: It's a narrow feeling.
2: పూర్ణ భావం కానే కాదు.
3: It's not a complete feeling.
2: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
3: So fill your heart with love.
2: ఇది నిజమైనటువంటి యొక్క పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: This is the main significance of Guru Purnima.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: True seva refers to offering service with soft kindness and selflessness. The only right royal path to the home of shanti or peace is to perform seva with a sense of friendliness and affection.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine atma.
1: జీవితము నిస్వార్థ సేవలకై నిమించినటువంటిదే కాని స్వార్థమును కాదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ లైఫ్ ఈజ్ మెంట్ ఫార్ ఆఫరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ నాట్ ఫర్ డూయింగ్ సర్వీస్ హ్యావింగ్ సెల్ఫిష్ మోటివ్స్.
1: నిస్వార్థ సేవ వలనని మానవాళి ఏకత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ కెన్ రికగ్నైజ్ యూనిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఓన్లీ త్రూ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: నిస్వార్థ సేవ కర్మయోగమునకు కీలకము.
0: ది సీక్రెట్ ఆఫ్ కర్మయోగ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: మనస్సుకు దేహమునకు నిస్వార్థ సేవతో శిక్షణ అందించడమే యోగమునకు మూలాధారము.
0: ద బేసిస్ ఆఫ్ యోగా ఈజ్ టు ఆఫర్ ట్రైనింగ్ బోత్ టు ద మైండ్ అండ్ టు ద బాడీ ఇన్ ఆఫరింగ్ సర్వీస్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
1: సమాజమునందు నిస్వార్థ సేవ సల్పునట్టి వ్యక్తులకే సమాజం గౌరవిస్తుంది.
0: ది సొసైటీ రెస్పెక్ట్స్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆఫర్ సర్వీస్ సెల్ఫ్లెస్లీ.
1: సామాజిక గౌరవాన్ని అందుకున్నటువంటి మానవునికి దైవ ప్రేమ కూడాను పాత్రుడవుతాడు.
0: వన్ హూ గివ్ గెట్స్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ క్వాలిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: నిస్వార్థ సేవ మానవునకు అత్యవసరమైనటువంటి యొక్క సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించవలసి వచ్చింది.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆఫరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: నిస్వార్థ సేవతో పాటు త్యాగభావం కూడాను అతను పూని ఉండాలి.
0: వన్ షుడ్ ఆల్సో హ్యావ్ అలాంగ్ విత్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఎ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇట్టి త్యాగభావంతో కూడినటువంటి ప్రేమతత్వాన్ని స్వార్థమునందు దూరము చేసి పరాత్మైన భావముతో ఆచరించటమే నిజమైనటువంటి నిస్వార్థ సేవగా రూపొందుతుంది.
0: ఓన్లీ సచ్ సర్వీస్ కెన్ బి కాల్డ్ సెల్ఫ్లెస్ సర్వీస్ విచ్ కంబైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ సెల్ఫ్లెస్నెస్ అండ్ ఆల్సో డెడికేషన్ టు గాడ్.
1: జీవితమునకు నిస్వార్థ సేవ రుచిని చేకూర్చేటువంటి లవణం వంటిది.
0: The selfless service may be compared to the salt of life.
1: Vishwa prema jeevitamunaku pushtini andinchetvanti aaharam vante.
0: Love for the entire humanity is the very basis of all good activity and service to humankind.
1: Premane manavunaku jeevitamulo pranamu.
0: For every human being, service and love is the very life breath.
1: Dhatrutvame jeevitamunaku sarigaina sugandhamu.
0: Perfume for human life is service and charity.
1: Kanuka ee dhatrutvam aneetunti yokka bhavamunu prati manavuni hrudayamunaku hattukoni tadvara sevayandu praveshinchadamu atyavasaramu.
0: With a sense of generosity in service, one has to enter into the activity of service in life.
1: Manavudu entati vaadu ainappatikini nisvartha seva nimittamai yerpadinade ee jeevitam aneetunte yokka satyanni gurtinchali.
0: However big a human being be, he has to recognize the truth that life is meant for సెల్ఫ్లెస్ సర్వీస్.
1: తల్లి బిడ్డలు కాని, గురువు శిష్యులు కాని, దైవము భక్తుడు కాని, వీరందరూ కూడాను ఒకరిని ఒకరు ఆశ్రయించే ఉంటున్నారు.
0: వెదర్ ఇస్ ది మదర్ అండ్ ది చిల్డ్రన్, టీచర్ ఆర్ ది స్టూడెంట్, గాడ్ అండ్ డివోటీస్, దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: తల్లియే లేకుండా బిడ్డ అనేటువంటి పదములకు అర్థమే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మదర్, ద వర్డ్ చైల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎ మీనింగ్ అట్ ఆల్.
1: బిడ్డ లేకుండా తల్లి అనేటువంటి పదములకు కూడాను అర్థం లేదు.
0: సిమిలర్లీ ఇఫ్ దెర్ ఇస్ నో చైల్డ్, ది కాన్సెప్ట్ ఆఫ్ మదర్ డజంట్ హ్యావ్ మీనింగ్.
1: అదే విధముగానే దైవమే లేకుండా దాసుడే లేడు, దాసుడే లేకుండా దైవమే లేదు.
0: సిమిలర్లీ ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో డివోటీ. ఇఫ్ దెర్ ఇస్ నో డివోటీ, దెర్ ఇస్ నో గాడ్ ఐదర్.
1: ఈ యొక్క రెండు పదములు కూడాను ఒకదానికొకటి అన్యోన్యంతో కొంతవరకును సమన్వయం గావించుకుని ఒకదానికొకటి అన్యోన్యాశ్రయమై ఉంటున్నది.
0: దీస్ టూ వర్డ్స్ ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్.
1: ఈ అవినాభావ సంబంధమైనటువంటి తత్వాన్ని అందరు కూడాను గుర్తించాలి.
0: ఎవ్రీ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ క్లోజ్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: మనం ఇతరులతో సేవ చేయించుకున్నట్టు కంటే ఇతరులకు సేవ చేసేటువంటి వ్యక్తులుగా మనం రూపొందాలి.
0: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ ఇంటు పీపుల్ హూ ఆఫర్ సర్వీస్ టు అదర్స్ అండ్ నాట్ హూ యాక్సెప్ట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: ఇంతే కాక మనకంటే అధిక స్థాయిలో ఉండినటువంటి వారికి సేవ చేయటము అంత గొప్ప కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు సర్వ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఎ హైయర్ పొజిషన్ దాన్ అస్.
1: కారణం ఏమనగా వారికి అనేక మంది సేవకులు ఉండవచ్చు.
0: ద రీజన్ ఈజ్ సచ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
1: మనతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వారికి సేవ చేయటం కూడాను అంత గొప్ప కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గ్రేట్ ఐదర్ టు సర్వ్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు అస్.
1: మనకంటే తక్కువ స్థాయి ఎందుకుండి లోకము నిర్లక్ష్యం గావించినటువంటి వ్యక్తులకే మనం సేవను చేయాలి.
0: యూ హ్యావ్ టు ఆఫర్ సర్వీస్ టు సచ్ పీపుల్ హు ఆర్ నెగ్లెక్టెడ్ బై ది వరల్డ్, హు ఆర్ ఇన్ ద లోవర్ రంగ్ ఆఫ్ ది సొసైటీ.
1: మానవుని యొక్క తెగలను మనం చక్కగా విచారణ చేసినప్పుడు, విభజించినప్పుడు ఉన్నత స్థాయి ఎందుకున్నటువంటి వాడు తాను.
0: వెన్ వీ ఎగ్జామిన్ ద డిఫరెంట్ డివిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ, దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ ది హైయర్
1: లక్ష్మీనారాయణ స్థాయి అని చెప్పవచ్చును.
0: దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ ది హైయర్ స్టేట్ ఆఫ్ ది సొసైటీ మే బి కాల్డ్ ది స్టేట్ ఆఫ్ లక్ష్మీ.
1: మనతో సమానమైనటువంటి స్థితి అని ఉండేటువంటి వాడు అశ్వత్థ నారాయణ అని చెప్పవచ్చు.
0: ద వన్ హూ ఈజ్ ఆన్ ఈక్వల్ స్టేటస్ విత్ అస్ మే బి కంపేర్డ్ టు అశ్వత్థ నారాయణ.
1: మనకంటే తక్కువ స్థాయి ఎంటున్నటువంటి వారిని కేవలం దరిద్ర నారాయణ అని చెప్పవచ్చు.
0: ద వన్ హూ ఈజ్ ఇన్ ఎ లోవర్ స్టేటస్ దాన్ అస్ మే బి కాల్డ్ దరిద్ర నారాయణ.
1: లక్ష్మీనారాయణకు మనకు సేవ చేయనక్కర్లేదు, అతనికి కావలసినంత మంది సేవలకు ఉంటుంటారు.
0: వీ నీడ్ నాట్ ఆఫర్ సర్వీస్ టు లక్ష్మీనారాయణ, యాజ్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ సర్వెంట్స్ హూ కెన్ లుక్ ఆఫ్టర్ హిమ్.
1: అశ్వత్థ నారాయణ అనేటువంటి వాడంటే నిరంతరము కోరికల వెంట పరుగులు ఎత్తేటువంటి వాడు.
0: అశ్వత్థ నారాయణ మే బి కంపేర్డ్ టు వన్ హూ రన్స్ ఆఫ్టర్ నంబర్.
1: ఎన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పటికీ అతనికి ఏమాత్రము తృప్తి అనేటువంటిది ఉండదు.
0: Although he is having a number of capacities, still he doesn't have satisfaction and contentment.
1: Enta sampadana chesinappudiki inkanu sampadinchalanetundi oka durashito thanu kunipothuntadu.
0: However much he may earn, he will be charged with certain amount of discontentment and earning more and more.
1: Alanti variki seva cheyavalsina avasarame ledu.
0: There is no need for serving such people.
1: Kani deenulai daridrulai prakruti yokka deenito kudanu దూరముగా అభిపబడినటువంటి యొక్క దీనజనులకు సేవ చేయటము అత్యవసరం.
0: బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు సర్వ్ సచ్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, హూ ఆర్ ఫర్లోర్న్, హూ ఆర్ నాట్ కేర్డ్ ఫర్ బై దిస్
1: సొసైటీ. ఎందు కూడా ఎవరికో మనం సేవ చేస్తున్నామనేటువంటి భావన తలంచరాదు.
0: ఈవెన్ వెన్ వీఆర్ సర్వింగ్ దెమ్,
1: ఈ రూపంలో ఉండేటువంటి యొక్క నారాయణుడు నేను సేవ చేస్తున్నాను అనేటువంటి ప్రేమభావంతో మనము హృదయపూర్వకంగా సేవ చేయాలి.
0: వీ షుడ్ ఓన్లీ థింక్ దట్ వీఆర్ సర్వింగ్ ఓన్లీ నారాయణ ఇన్ దట్ పర్టికులర్ ఫామ్.
1: మనోవాక్ కర్మల చేతను కాయము చేతను సేవలు గావింపడినటువంటి వానికి మనస్సు పరిశుద్ధముగా అవుతుంది.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆఫర్ హోల్ హార్టెడ్లీ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై దేర్ మైండ్.
1: మానసిక పరిశుద్ధము లేక మానవుడు ఏమాత్రం కూడాను ఉన్నత స్థాయిని చెందలేడు.
0: వితౌట్ ఆబ్టైనింగ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ మ్యాన్ కెనాట్ ప్రోగ్రెస్.
1: కార్యకర్తల యందు అహంకారం కాని ఆడంబరం కాని ఏమాత్రం కూడా ఉండరాదు.
0: వైల్ డూయింగ్ సర్వీస్ దేర్ షుడ్ నాట్ బి పాంపాసిటీ అండ్ షో.
1: కార్యకర్తలు విశాలమైనటువంటి హృదయం కలిగి ఉంటుండాలి.
0: వర్కర్ షుడ్ హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్.
1: నిస్వార్థమైన భావం ఉంటుండాలి.
0: దే షుడ్ బి సెల్ఫ్లెస్.
1: ప్రేమ హృదయం పెంచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్ లవ్ ఇన్ దర్ హార్ట్.
1: కార్యకర్తలే సమస్తకు వెన్నెముక వంటి వారు.
0: యాక్టివ్ వర్కర్స్ ఆర్ ది వెరీ బ్యాక్ బోన్ ఫర్ ది ఆర్గనైజేషన్.
1: అలాంటి వారు ప్రాథమిక మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీస్.
1: అర్థం చేసుకోవటం మాత్రమే చాలదు, ఆచరించాలి.
0: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మియర్లీ అండర్స్టాండ్, యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
1: ఇట్టి ఆచరణ లేక ఆడంబర అహంకారములతో సేవలు సేవలు అనిపించుకోవు.
0: సర్వీస్ రెండర్డ్ ఫర్ షో అండ్ పాంపోసిటీ వితౌట్ అండర్స్టాండింగ్ ఆర్ యూస్లెస్.
1: జీవితంలో మనము అనుభవించేటువంటి సుఖ దుఃఖములు,
0: ది జాయ్ అండ్ సారో విచ్ వి సఫర్ ఇన్ లైఫ్ అండ్ ఎంజాయ్ ఇన్ లైఫ్,
1: సాధించేటువంటి రాగద్వేషములు
0: అండ్ ద వన్ విచ్ యూ కంట్రోల్ దట్ ఈస్ లైక్స్ అండ్ డిస్లైక్స్,
1: సేవించేటువంటి విషయవాసనలు
0: అండ్ థింగ్స్ విచ్ యూ పార్టీ,
1: ఇవన్నీ కూడా మానసికం యొక్క వికారములే.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్, వర్కింగ్ ఆఫ్ అవర్ మైండ్.
1: ఇది వేరు నేను వేరు అనేటువంటి ద్వైత భావమే ఈ వికారములకు మూల కారణము.
0: సచ్ రాంగ్ ఫీలింగ్స్ కమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ద్వైత ఇన్ అస్.
1: ఎవరేమైపోయినను పర్వాలేదు, నేను నా వారు మాత్రమే క్షేమంగా ఆనందంగా ఉంటుండాలి అనేటువంటి యొక్క స్వార్థభావమే ద్వైతములకు కూడా మూల కారణము.
0: ద ఫీలింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ that whatever may happen to others, it doesn't matter for me at all. I should be all right and my people would be all right. It is the very basis of
1: the dvaita bhavam chetane manavuni yandu raga dveshamulu abhruddhi galustunnavi.
0: It is on account of this feeling of dvaita, the likes and dislikes are prompted and develop in man.
1: Ee raga dveshamule manasulu malinyam gavinchunnavi.
0: It is these likes and dislikes which pollute the mind.
1: Kaluka తరతరముల నుండి కూడాను ఈ మాలిన్యంతో కరుడుగట్టి ఉన్నటువంటి ఈ మనస్సును పరిశుద్ధము చేయవన్న అంత సులభంగా అయ్యేటువంటిది కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు ప్యూరిఫై ద మైండ్ విచ్ ఈస్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ ది జనరేషన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ.
1: ఇది కేవలం ఒక సేవల ద్వారానే ఇది పరిశుద్ధమవుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ ఓన్లీ త్రూ సర్వీస్.
1: తైలపు గిన్నెలో ఉండినటువంటి ఒక చంద్రబింబాన్ని ప్రతిబింబాన్ని మనం వేరుగావించాలనుకున్నప్పుడు దీనిని సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ ఇన్ ఎ వెసల్ కంటైనింగ్ ఆయిల్, యూ హావ్ టు టేక్ ఎ పర్టికులర్ పాత్.
1: కానీ ఈనాటి మానవుడు తైలపు గిన్నెలో ఉండేటువంటి చంద్ర ప్రతిబింబాన్ని దూరం చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత ఆ పాత్రను నిప్పులో పెట్టి కాంచడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: వాట్ టుడేస్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ in the vessel containing oil, he is putting the vessel in fire to burn it.
1: ee pratibimbamunaku tailame karanam kaani ginne kaadu.
0: The reflection is on account of the existence of oil in the vessel.
1: Tailamunu teesi vesinappude ee yokka pratibimbam kodaru duram avutundi.
0: If you remove the oil, the reflection goes.
1: అట్టుకాక పాత్ర అయినటువంటి యొక్క దేహాన్ని మనం శిక్షించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రతిబింబం అనేటువంటి మాలిన్యం మనకు ఏనాటికి దూరం కాదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ స్టార్ట్ పనిషింగ్ ద బాడీ, యూ కెనాట్ రిమూవ్ ద డర్ట్ ఇన్ యువర్ హార్ట్.
1: పుట్టపైన మధ్యించిన బామ మరణ మందున,
0: ఇఫ్ యూ స్టార్ట్ బీటింగ్ ఆన్ ద యాంట్ హిల్, కెన్ యూ కిల్ ది స్నేక్ ఇన్ సైడ్?
1: అనుగును తా దండించిన విషయభోగం అడుగున.
0: ఇఫ్ యూ మియర్లీ పనిష్ యువర్ బాడీ, కెన్ యూ క్యూర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది
1: ఆకలి తప్పును మానంత ఆత్మజ్ఞాని తానగున?
0: ఇఫ్ యూ మియర్లీ గివ్ అప్ హంగర్ అండ్ థర్స్ట్, విల్ యూ బి ఏబుల్ టు బికమ్ ఆత్మజ్ఞాని?
1: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురు?
0: ఇఫ్ యూ డు నాట్ నో హూ యూ రియలీ ఆర్, హౌ కెన్ యూ బికమ్ తత్వజ్ఞాని?
1: ఈనాడు కేవలము దినమునకు 10 పర్యాయములు స్నానము గావించి, సుచైల వస్త్రం ధరించి, విభూతిని ధరించి, యాంత్రికంగా మంత్రం ఉచ్చరించినంత మాత్రమున మనలో నిన్ను మాలిన్యము ఏమాత్రమూ దూరం కాదు.
0: వీ కెనాట్ రిమూవ్ ద డర్ట్ ఇన్ అవర్ హార్ట్ బై మియర్లీ టేకింగ్ 10 టైమ్స్ బాత్ ఎ డే అండ్ వేరింగ్ నైస్ క్లోత్స్.
1: కానీ ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసం మాత్రమే మనం గావిస్తున్నాము.
0: బట్ టుడే వీఆర్ ఇండల్జింగ్ ఓన్లీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ యాక్టివిటీ.
1: స్నానము చేయటము, విభూతిని ధరించటము, మంత్రములు ఉచ్చరించటము, ఇవన్నీ కూడా కేవలము ఒక ఆడంబరమైనటువంటి యొక్క మార్గములే కాని ఆత్మకు సంబంధించినటువంటివి కాదు.
0: టేకింగ్ బాత్, వేరింగ్ క్లోత్స్, వేరింగ్ విభూతి, చాంటింగ్ మంత్రాస్ ఆర్ ఓన్లీ ఎ సార్ట్ ఆఫ్ ఎ షో.
1: ఇది మానసిక పరిశుద్ధము గావించడానికి ఏమాత్రం కూడా ఇది ముందంజ వేయదు.
0: దిస్ కెన్ నెవర్ హెల్ప్ in purifying the heart.
1: Vicharana cheta, nisvartha bhavam cheta, samajamulo manamu palgonali.
0: Only through inquiry and selfless service, we should enter into society.
1: Ye vijnanam manavuni, pasattam nundi veru chesi, deenini adhikam gavinchinado, aa vijnanani ee naadu manam marchipothunnamu.
0: That wisdom which removed animal nature in man is being forgotten by us today.
1: ఆ విజ్ఞాన తత్వాన్ని మనం విచారించడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు.
0: We are not even making effort to inquire into such wisdom and knowledge.
1: సత్యమును అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను భావించి తాము తమ సంపద తమ కుటుంబమే శాశ్వతమని భావిస్తున్నాడు మానవుడు.
0: Today man is confused. He thinks truth as untruth and untruth as truth. And considers his family is the only world which he has.
1: సంకుచితమైనటువంటి స్థాయి నుండి కూడాను విశాలమైనటువంటి యొక్క మార్గములకు మనం ప్రయాణం చేయాలి.
0: We have to make progress from such a state of narrow-mindedness to broad-mindedness.
1: యావత్ మానవులందరూ కూడాను ఒక ఈశ్వర కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We have to consider every human being as a member of the family of the God.
1: Not
0: even making effort to inquire into such wisdom and knowledge.
1: సత్యమును అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను భావించి తాము తమ సంపద తమ కుటుంబమే శాశ్వతమని భావించారు.

0: ఖచ్చితంగా మనం విశ్వసించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ దట్ గాడ్.
0: స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
0: అప్పుడే ఈ విశాల భావాన్ని కూడా మనం అందుకున్నట్టు అర్హుడమవుతాము.
1: దెన్ ఓన్లీ వీ గెట్ క్వాలిఫైడ్ టు హ్యావ్ ద బ్రాడ్ మైండెడ్నెస్.
0: అట్టు కాక మనం ఏదో లౌకికంగా యాంత్రికంగా మనం అనేక విధముల లోపల మనం సాధనలు కలిపినంత మాత్రమే మనం భక్తులం కాలేం.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ బై మియర్లీ పర్ఫార్మింగ్ ఇన్ ఎ రొటీన్ వే
0: పురాణములను పఠించవచ్చును.
1: వీ మే స్టడీ స్క్రిప్చర్స్ అండ్ సచ్ గ్రేట్ టెక్స్ట్.
0: గొప్ప తెలివితేటలు కలగాడుగా రూపొందించవచ్చును.
1: వీ మే ఆల్సో బి వెరీ క్లవర్.
0: కానీ ఈ తెలివితేటలు కాదు మన సాధన కావలసినటువంటిది.
1: బట్ దిస్ క్లవర్నెస్ ఈజ్ నాట్ ద సాధన విచ్ వన్ హ్యాస్ టు డూ.
0: 100 మంది తెలివితేటలు కలిగిన వారి కంటే కూడా మంచి హృదయం కలిగినటువంటి ఒక్క వ్యక్తి ఉంటే చాలు.
1: వన్ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ గుడ్ హార్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ 100 పీపుల్ విత్ దట్ కైండ్ ఆఫ్ క్లవర్నెస్.
0: కనుక మనకు మంచి మనసును కలిగినటువంటి మానవుడుగా తయారు కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇన్ టు హ్యూమన్ బీయింగ్స్ విత్ గుడ్ హార్ట్.
0: ఈ మంచి మనసు కలిగినప్పుడే మంచి పనుల్లో మనం ప్రవేశిస్తాము.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ గుడ్ హార్ట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు గుడ్.
0: మనసు నిండుకు సంకుచితమైన భావాలు, అసూయమైన భావాలు, క్రోధ రాగములతో కూడినటువంటి భావాలను నింపుకుని ఈ సేవలు యందు మనం ప్రవేశించినంత మాత్రమే మనం సేవకులం కానేరం.
1: ఇఫ్ వీ హ్యావ్ ఫిల్డ్ అవర్ సెల్స్ విత్ సెల్ఫిష్నెస్, జెలసీ అండ్ సచ్ అదర్ నెగటివ్ పాయింట్స్ అండ్ ఎంటర్ ఇన్ టు సర్వీస్, వీ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ సర్వీస్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ది హెడ్ అండ్ హెడ్ ఇస్ ఎంప్టీ, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఫిల్
0: నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
1: ఇఫ్ యువర్ హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ కెన్ యూ ఎంప్టీ ఇట్ సో ఈజీలీ?
0: తలబుర్ర అది ఖాళీ కాక ఇలా సుఖితం నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ యువర్ హెడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ గుడ్ థింగ్స్?
0: కనుక మనలో ఉండినటువంటి దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, స్వార్థము, ఈ యొక్క అహంకారం అనేటువంటిది మొట్టమొదటి దాన్ని తీసివేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ థింగ్ దేర్ ఫోర్ వీ హావ్ టు ఎంప్టీ అవర్ సెల్ఫ్స్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్టివిటీ.
0: అప్పుడే మన ప్రేమభావం అందులో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ లవ్ స్టార్ట్స్ అరైజింగ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ప్రేమ కలిగినటువంటి హృదయమే నిజమైనటువంటి పవిత్రమైన హృదయం.
1: ఓన్లీ దాట్ హార్ట్ ఇస్ ద సేక్రెడ్ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రేమభావంతో మనం సేవలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ షుడ్ ఎంటర్ ఇన్ టు యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ ఓన్లీ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ పేరు ప్రతిష్టల కోసం కూడా మనం ప్రాకులాడరాదు.
1: వీ షుడ్ నాట్ ట్రై టు గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ బై సర్వీస్.
0: కీర్తి అనేటువంటిది కేవలం మనం కొనుక్కుంటే లభించేటువంటిది కాదు.
1: ఫేమ్ అండ్ రెప్యుటేషన్ డస్ నాట్ కమ్ బై మియర్లీ పర్చేజ్.
0: ఒకరితో మనం పుచ్చుకునేటువంటి పదార్థం కాదది.
1: ఇట్ ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ యూ కెన్ జస్ట్ గెట్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్.
0: ఈ కీర్తి అనేటువంటి ఒక ప్రవాహం వంటిది.
1: దిస్ ఫేమ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో.
0: అది చాలా చిన్నదిగా పుట్టవచ్చు, ప్రపంచమైన అది పెరిగి పెద్దది కావచ్చు.
1: ఇట్స్ ఆరిజిన్ మే బి వెరీ స్మాల్ బట్ ఇట్ మే స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ టు బిగ్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్.
0: కనుక మనము కీర్తి మర్యాదల కోసం కూడా మనం ప్రాకులాడరాదు.
1: వీ షుడ్ నాట్ కేర్ ఫార్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ఒక చిత్తాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ హార్ట్ ఛార్జ్డ్ విత్ డ్యూటీ.
0: కానీ అలాంటి చిత్తము ఒక సేవల ద్వారానే మనకు లభిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ సచ్ హార్ట్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: సేవ చేయలేని మానవుడు మానవుడేనే కాదు.
1: ఎ మ్యాన్ హూ కెనాట్ పర్ఫార్మ్ సర్వీస్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: కనుక సేవకే నిమిత్తమై జన్మించినటువంటి మానవుడుగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ అస్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ బోర్న్ టు సర్వ్.
0: ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని మనం సార్థకంగా గావించుకోవాలన్న మనం ఈ విధమైనటువంటి సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: ఇఫ్ వీ హావ్ టు శాంక్టిఫై అండ్ జస్టిఫై హ్యూమన్ లైఫ్ వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
0: కనుక మనం ఏ కించిత్ సేవ చేసినప్పటికీ మంచి వారలకు మంచి మార్గములో మంచి మనసుతో మనము అనేక విధమైనటువంటి గొప్పను మనం అందుకోవడానికి అర్హులమవుతాము.
1: వాట్ ఎవర్ లిటిల్ సర్వీస్ వీ రెండర్, ఇఫ్ వీ డూ ఇట్ విత్ సెల్ఫ్లెస్నెస్ వీ ఆర్ లైక్లీ టు రీచ్ ది హైయెస్ట్ థింగ్ ఇన్ లైఫ్.
0: సేవ చిన్నదిగా ఉండవచ్చు,
1: సర్వీస్ మే బి ఎ స్మాల్ వన్,
0: కానీ హృదయాన్ని గొప్పదిగా మనం మార్చుకోవాలి.
1: బట్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ ఇన్ టు గ్రేట్ అండ్ బ్రాడ్ హార్ట్.
0: ఆవుకు పనికి మారినటువంటి గడ్డి వేసినప్పటికీ పవిత్రమైన క్షీరాన్ని అందిస్తుంది.
1: Cow eats useless grass but gives precious milk.
0: అదే విధంగానే నీ సేవ చాలా చిన్నదైనప్పటికీ ఎలాంటి వారికి చేసినప్పటికీ అది పవిత్రమైనటువంటి ఒక హృదయంతో చేస్తే అది గొప్ప ఫలితంగా రూపొందుతుంది.
1: Similarly, if you can render service with a pure heart, however small the service or whichever small person to whom you are

0: ఫలితము లక్ష్యం వందించుకుని సేవ చేయరాదు.
1: వీ షుడ్ నాట్ కీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ అండ్ అండర్టేక్ సర్వీస్.
0: నా కర్తవ్యము ఈ సేవ నిమిత్తమే నేను జన్మించినటువంటి వాడను అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ దిస్ ఈజ్ అవర్ డ్యూటీ అండ్ ఐఎమ్ బోర్న్ ఫర్ సర్వింగ్ అదర్ పీపుల్. దిస్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: జగత్తులో ఉండినటువంటి ప్రతి ప్రాణను కూడా ఒకరికొకరు సేవ చేసుకునేటువంటి వారే కానీ ఒకరికంటే ఒకరు అధికులు ఎవరు లేరు.
1: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఇన్ క్రియేషన్ ఆర్ మెంట్ టు సర్వ్ ఈచ్ అదర్. దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ గ్రేటర్ దాన్ ది అదర్.
0: ఏ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా స్థాయిలో ఆ సేవను ఆచరించాలి.
1: పీపుల్ డిపెండింగ్ అపాన్ దర్ స్టేటస్ అండ్ స్టేట్ ఆఫ్ లైఫ్ దే షుడ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
0: దేహంలో అనేక అంగములుంటున్నాయి.
1: దెర్ ఆర్ నంబర్ ఆఫ్ లింబ్స్ ఇన్ హ్యూమన్ బాడీ.
0: కానీ చేతులు చేసేటువంటి పనులు కాళ్ళు చేయలేవు.
1: ది యాక్టివిటీ విచ్ కెన్ బి డన్ బై హ్యాండ్స్ కెనాట్ బి డన్ బై లెగ్.
0: పాదములు చేసేటువంటి పనులు చేతులు చేయలేవు.
1: సిమిలర్లీ హ్యాండ్స్ కెనాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఫీట్.
0: కన్నులు చూసేటువంటి పనులు చెవులు చేయలేవు.
1: ఇయర్స్ కెనాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఐస్.
0: చెవులు అనుభవించేటువంటి ఫలితాన్ని కన్నులు అనుభవించలేవు.
1: సిమిలర్లీ ఐస్ కెనాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఇయర్.
0: అదే విధంగా వ్యక్తులు అనేకంగా ఉండవచ్చును.
1: In the same way, human beings may be different and in
0: వారి శక్తి సామర్థ్యములు కూడా భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: There will be difference in their capacities also.
0: కానీ ఎవరి శక్తికి తగినట్టుగా ఎవరి హృదయానికి తగినట్టుగా ఎవరి స్థాయికి తగినట్టుగా వారు సేవలు ఎందే పాల్గొనాలి.
1: Each one should undertake service activity depending upon his own capacity and his own state in life.
0: జపములు ధ్యానములు పూజలు ఇలాంటి విషయములు తమ తమ అభిష్టంగా వ్యక్తిగతంగా తాము ఎంతైనా ఆచరించుకోవచ్చును.
1: జప ధ్యాన అండ్ తప ఎట్సెట్రా కుడ్ బి పర్ఫార్మ్డ్
0: అకార్డింగ్. ఈ జపతపములు యాగములు యజ్ఞములు చేసేటువంటి దానికంటే సేవలకు మించినటువంటి యొక్క ఫలితం మరొకటి దీంట్లో మనకు లభించదు.
1: మై ఓన్ వ్యూ ఈస్ దట్ దోస్ పీపుల్ హూ డూ జప తప యజ్ఞ ఎట్సెట్రా విల్ నాట్ గెట్ ది ఫ్రూట్.
0: నతపాంసీర్థానం నశాస్త్రానం న జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాని. మనం ఎన్ని యాత్రలు చేసినప్పటికీ మన యొక్క భావములనేటువంటిది కేవలము లౌకికాన్ని మాత్రమే ఆకర్షిస్తుంటారు. కానీ హృదయ సంబంధమైనటువంటి యొక్క పవిత్రతను మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వాట్ ఎవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ యూ వాంట్ టు టేక్ లైక్ పిల్గ్రిమేజెస్ స్క్రిప్చర్స్ రీడింగ్ ఎట్సెట్రా ఇట్ విల్ నాట్ బి ఈక్వల్ టు ది సర్వీస్ విచ్ ఇస్ రెండర్డ్ విత్ సెల్ఫ్లెస్నెస్ అండ్ విత్ డెడికేషన్ అండ్ లవ్.
0: వ్యక్తి ముక్తిని కోరుట స్వార్థమగును.
1: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఆస్పైర్స్ లిబరేషన్ ఇట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సెల్ఫిష్నెస్.
0: తాను మాత్రమే తరించకోరుట ఇది ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ రైచియస్నెస్ టు ఆస్పైర్ ఓన్లీ ఫర్
0: పరమను కూడా తరింపు చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు గెట్ లిబరేషన్ ఫర్ అదర్స్ ఆల్సో.
0: అది నిజమైనటువంటి సేవ.
1: దాట్ ఈస్ ట్రూ సర్వీస్.
0: మనము ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం ఈనాటికి కూడా అందుకోలేకపోతున్నారు.
1: ఈవెన్ టిల్ టుడే వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్.
0: ఎంతకాలమైనప్పటికీ స్వార్థము స్వప్రయోజనము స్వార్థము స్వప్రయోజనము ఈ యొక్క స్థితి అందే ఉండినప్పుడు మనం ఏ విధంగా భగవత్ కృపద కానీ భగవత్ యొక్క తత్వాన్ని కానీ మనం అర్థం చేసుకోగలం.
1: ఇఫ్ వీ గో ఆన్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ హౌ కెన్ వీ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: కనుక మానవత్వంలో ఈ పవిత్రమైనటువంటి దివ్యత్వం కలదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం విశ్వసించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రపంచమంతా కూడాను తన యొక్క తత్వమే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు బిలీవ్ ఫర్మ్లీ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ is only a reflection of God.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to also understand the unity in multiplicity and diversity.
0: అప్పుడే తాను దైవత్వాన్ని కొంతవరకునైనా అర్థం చేసుకున్నవాడు కాదు.
1: Then only man would have understood in a small measure.
0: అంటే దైవత్వాన్ని అర్థం చేసుకొనక ఏ విధమైనటువంటి మూర్ఖత్వంలో మనము స్వార్థమును అనుభవించుకుంటూ కూర్చున్నంత కాలం కూడాను మానవత్వం కూడాను అర్థం కాదు.
1: So long we are in such a state where we do not know the divinity exists in everyone, we cannot even reach humanity, let alone divinity.
0: Kaluka swarthamunu modalu tyagam cheyali.
1: In the very first instance, sacrifice selfishness.
0: Ee swartham undinanta varaku kudanu dvaitam tappiradu kaadu.
1: As long as you have selfishness, you cannot escape from ఫీలింగ్
0: ద్వైత భావం ఉండేంత వరకు నువ్వు రాగద్వేషాలను మనము దూరం చేసుకోలేదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ద్వైత భావ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్
0: రాగద్వేషం అనే మానవులకు దుఃఖములకు మూల కారణము.
1: ఇట్ ఈస్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సారోస్ ఆఫ్
0: అహంకారం ఉండేటువంటి మానవుని సమాజం గౌరవించదు.
1: సొసైటీ డస్ నాట్ రెస్పెక్ట్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: క్రోధము కలిగినటువంటి వానికి దుఃఖం నుండి వేరు కాలేడు.
1: వన్ కెనాట్ సేవ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ సారో ఇఫ్ వన్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: లోభం ఉండినంత వరకు నువ్వు వాని యొక్క విశాలత్వం దానికి గుర్తించలేదు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ మైజర్లీనెస్ వన్ కెనాట్ డెవలప్ బ్రాడ్.
0: అహంకార రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవుడు తను తాను కూడాను అర్థం చేసుకోలేడు.
1: మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ఈగో లైక్స్ డిస్ లైక్స్.
0: తనను తాను అర్థం చేసుకున్నటువంటి వాడే పరులు కూడా అర్థం చేసుకోవడానికి శక్తివంతుడవుతాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ గెట్స్ క్వాలిఫైడ్ టు అండర్స్టాండ్ అదర్స్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్.
0: మొట్టమొదట తన తత్వాన్ని తాను గుర్తించాలి.
1: ఫస్ట్ ప్లేస్ వన్ హాస్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ ప్రిన్సిపల్.
0: ప్రతి విషయంలో కూడాను నేను నేను నేను ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఇది పుట్టడానికి ఏదో ఒక స్థానం ఉండాలి కదా.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ అండ్ థింకింగ్ వీ థింక్ ఆఫ్ ఐ ఐ. వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఐ?
0: ఈ నేను నేను అనేటువంటిది ఎక్కడ నుంచి ఉద్భవిస్తుండాలి?
1: ఫ్రమ్ వేర్ డస్ దిస్ ఐ టేక్ ఇట్స్ బర్త్?
0: ఇది శరీరంలో ఏదో ఒక భాగమును ఉద్భవించడానికి ఒక స్థానం ఉండాలి.
1: దేర్ మస్ట్ బి ఎ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఐ వేర్ దిస్ కమ్స్.
0: లౌకిక జగత్తులో చూసినప్పుడు ఈ నేను నేను అనేటువంటిది కేవలం శారీరకమైన దృష్టితో మనము అనుభవిస్తున్నాం.
1: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ దిస్ ఐ వీ ఆర్ ఎంజాయింగ్ ఇన్ ఎ బాడీ సెన్స్.
0: ఈ నేను నేను అనేటువంటి అహంభావమునే శృతులు హృదయము అని పిలుస్తూ వచ్చాయి.
1: ది స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ ఐ యాజ్ ద హార్ట్ స్టేట్ ఆఫ్ హార్ట్.
0: ఈ యొక్క శృతులంతా దీనిని హృదయం అని పిలిచినప్పుడు ఈ హృదయం దేహంలో ఎక్కడో ఒక భాగంలో ఉండాలి.
1: వెన్ ది స్క్రిప్చర్స్ డిస్క్రైబ్ దిస్ ఐ యాజ్ హార్ట్ ఇట్ మస్ట్ హావ్ సమ్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బాడీ.
0: విచారించినప్పుడు ఇది ఒక భాగంలో ఉండేటువంటిది కాదు.
1: బట్ వెన్ యూ ఎగ్జామిన్ కేర్ఫుల్లీ
0: విశ్లేషణంతా వ్యాపించినటువంటిది హృదయం.
1: దిస్ హార్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ దేర్ ఆల్ పర్వేసివ్.
0: ఈ హృదయమునకే ఆత్మ అని పేరు.
1: ది హార్ట్ హ్యాస్ అనదర్ నేమ్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మ హృదయంలో ఉన్నదని మరికొంతమంది భావిస్తుంటారు.
1: సమ్ పీపుల్ థింక్ దాట్ ఆత్మ ఈజ్ ఇన్ హార్ట్.
0: ఇది కూడా చాలా పొరపాటు.
1: దిస్ ఈజ్ అనదర్ మిస్టేక్.
0: హృదయమే ఆత్మ, ఆత్మనే హృదయం, కానీ హృదయంలో ఆత్మ ఉన్నదనేటువంటి భావించడం కూడా అజ్ఞానమే.
1: ఆత్మ ఈజ్ హార్ట్, హార్ట్ ఈజ్ ఆత్మ. టు థింక్ దట్ ఆత్మ ఈజ్ ఇన్ హార్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అయితే మనము ఈ విధమైనటువంటి అంధకారంలో మునిగి అజ్ఞానములో పరితపిస్తూ ఉందామంటే దీనికి మూల కారణమేమిటి?
1: బట్ వాట్ ఈస్ ది రీజన్ as to why we are full of this kind of ignorance and darkness?
0: Mana drishti atma varaku nu prayanam cheyatam ledu.
1: Our vision is not traveling right up to atma.
0: Kevalam manasu varike idi prayanam salaputundadi.
1: It has been able to travel right only up to
0: manasu painane aadharapadinatunte vaadu ee ajnanam anetunte andhakaramlo munagaku tappadu.
1: One cannot help being drowned by this ajnana and ignorance. If we can go up
0: I think ee manasunu arikatteetunte vidhanam emiti.
1: But what is the way of controlling mind?
0: Manasunu arikattan avasaram ledu.
1: There is no need for controlling mind.
0: Ee manasunu arikatteeku evariki ni sadhyam kaadu.
1: It is impossible for anyone to control the mind.
0: I think ee manasunu ee vidhanga swadhinam chesukovali.
1: Then how to have full control over the mind?
0: Deeniki okkate okati upayam.
1: There is one small
0: surudu undinanta varaku kudanu chandrudini manam lakshyam cheyamu.
1: As long as sun is there in the horizon, you will not be able to see moon.
0: Chandrudu kudanu prakashinchaledu.
1: Moon also will not be able to shine.
0: Chandrudu yokka prakasham ante kudanu suryuni painane aadharapadi untundali.
1: The shining which you can get from moon depends upon sun.
0: Eppudu suryudu lekundano appude manamu ee chandrudini manamu aashistham.
1: We take shelter and aspire to have moonlight only when there is no sunlight.
0: Adhe vidhamgane aatmane suryudu.
1: Sun may be compared to Atma.
0: Manase Chandrudu.
1: Mind may be compared to Moon.
0: Atma drishti lenanta varaku maatrame manasu anetundi Chandrudu paina aadharapadi untunnam manamu.
1: So long as we do not have our vision on Atma, we depend upon mind.
0: Aithe ee Chandrudu anetundi manasu kudanu Atma anetundi Suryuni paina aadharapadi unnadu anetundi satyam kudanu manam gurtinchukolekapothunnam.
1: We have not been able to even recognize the fact that mind like moon is dependent upon Atma like sun.
0: కనుక మనము మన యొక్క దృష్టిని ఆత్మవైపును మరల్చినప్పుడు మనస్సు సహజంగానే మాయమైపోతుంది.
1: If we can turn our vision towards Atma, mind automatically and naturally disappears.
0: అది ఉండినా కూడా అవనష్టమైపోతుంది, మనకు కనిపించదు.
1: Even if mind exists, it is not seen.
0: సూర్యుడు ప్రకాశించే సమయంలో ఆకాశంలో చంద్రుడు కనిపించవచ్చును, కానీ అప్రకాశకుడే.
1: When sunlight is there, moon may be in the horizon, but moonlight is not seen and he is not functioning actually.
0: అదే విధంగానే మనము జీవితమంతా కూడాను మనస్సునే ఆశ్రయించి మనస్సునే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించినంత కాలం కూడాను మనకి దుఃఖములు, రాగద్వేషములు, ఈ ద్వైతము మనం దూరం చేసుకున్నట్టు ఏమాత్రం కూడా వీలు కాదు.
1: సిమిలర్లీ, యాజ్ లాంగ్ యాజ్ వీ డిపెండ్ అపాన్ ద మైండ్ అండ్ డైరెక్ట్ అవర్ యాక్టివిటీ బేస్డ్ అపాన్ ద మైండ్, వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ సారో అండ్ మిజరీ ఇన్ లైఫ్.
0: కనుక సర్వత్రా నిండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని హృదయంగా మనం భావించి ఆ విశాలత్వమైన భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize this ఆత్మతత్వ which is all pervasive and which is in the form of heart and develop broad-mindedness.
0: విశ్వం విష్ణు స్వరూపం, భగవంతుడు ఎక్కడో ఒక చేతిలో ఉంటున్నాడని కాదు. మనకు
1: God doesn't exist in a specific place. He is all pervasive. He pervades the
0: entire cosmos. దేవుడు అడగనేలా
1: why should you crave to find out where God does exist?
0: హృదయ రూపుడు కాడి ఈశ్వరుడు,
1: He is there in the heart itself.
0: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
1: Offer service and get love in exchange.
0: అక్కడే దైవత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: There itself God shines and manifest.
0: కానీ ఈనాడు హృదయపూర్వకంగా సేవను ఇచ్చుకోవటం లేదు, ప్రేమను పుచ్చుకోవటం లేదు.
1: But today we are not offering service wholeheartedly. We have not been able to get
0: సేవని చేయటువంటి శక్తి వీనికి కాని ప్రేమని చేయటువంటి యొక్క శక్తి అతనికి కాని లేనటువంటి దుస్థితిలో ఉంటున్నారు.
1: There is a state wherein you are not able to offer service full of heart.
0: ఈ ప్రేమ కొరకు సప్రయోజనము స్వార్థమైన వరకునే ప్రయాణం అవుతుంది, కానీ విశాలమైనటువంటి పదార్థం వరకు ప్రయాణం చేయటం లేదు.
1: This love also is restricted and selfish. It is not unlimited and vast and expansive.
0: Kevalam mana yokka prema mana kutumbamunku maatrame addu kaaradu.
1: We are allowing our love to grow only up to our family.
0: Ee avani daati
1: it must go beyond our family.
0: Oka vidhamainte sangham varaku manam praveshinchali.
1: Love should extend itself up to the society.
0: Ee samajamunu daati మనము మన యొక్క దేశం వరకు మనం ప్రయాణం చేయాలి.
1: ఇట్ మస్ట్ ట్రాన్సెండ్ ది లిమిట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ గో రైట్ అప్ టు ది నేషన్.
0: ఈ దేశం నుంచి కూడా విశాలమైనటువంటి ప్రపంచంలో మనం
1: ట్రాన్సెండ్ ది నేషన్ అండ్ గో రైట్ అప్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: దీనిని బుద్ధుడు కూడా చెప్పింది, బుద్ధం శరణం గచ్చామి.
1: సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ బై బుద్ధ.
0: మన బుద్ధిని మాత్రమే మనం ఉపయోగపెడుతున్నాము.
1: We are using only our intellect.
0: బుద్ధికి మాత్రమే మనం శరణాగతులు అవుతున్నాము.
1: We are surrendering only to our intellect and intelligence.
0: బుద్ధిని మాత్రమే ఆశ్రయిస్తున్నాము.
1: We are approaching and taking shelter only
0: under బుద్ధితోనే మనం బద్ధులైపోతున్నాము.
1: And we are also getting frustrated with that particular
0: ఆ బుద్ధిని అంతవరకే పరిమితి కాకుండా సంఘం శరణం గచ్చామి ఆ సంఘములో ప్రవేశపెట్టాలి ఈ బుద్ధిని.
1: We have to put our intelligence to the service of the society.
0: appude idi kontha visharamainatundi oka hrudayanni kaligi ekatvanni gurtinchadaniki prayatnistundi.
1: Then only the heart gets expanded into serving the society and recognizes the unity of humanity.
0: aakaramulu bhinnamga untunnavu kaani roopanamamulu bhinnamga untunnavu kaani daivattam anekunte divyattam ane hrudayam okkate anekunte oka sthayiki kontha varaku nu praveshistundi.
1: We have to make progress to realize that the form and name are different, but the basis is one.
0: In the sanghamlo member ayinante matram na prayojanam ledu.
1: But if merely consider ourselves as a member of our society,
0: nenu palani committee lo member,
1: I am a member of a
0: member ayinante matram ni em prayojanam number ayinante matramuna.
1: What is the use of being merely being a member of the society or a citizen of a nation?
0: Kanukane buddham charanam gacchami nunchi సంఘం శరణం గచ్చామి, సంఘంలో ప్రవేశించాడు, కానీ ప్రవేశించి కేవలం ఏ విధమైన సేవలు చేయకుండా ఉండినంత మాత్రం చచ్చిన వాడితో సమానం అవుతుంది.
1: యూ వన్ టేక్ షెల్టర్ ఓన్లీ విత్ ఇంటలెక్ట్ ఇట్ ఇస్ నో గుడ్ అండ్ గోయింగ్ అప్ టు ది సొసైటీ ఆల్సో ఇస్ నో గుడ్. ఇఫ్ యూ డు నాట్ సర్వ్ ది సొసైటీ యూఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎ డెడ్.
0: అక్కడి నుంచి ధర్మం శరణం గచ్చామి,
1: ఫ్రమ్ దేర్
0: సంఘములో ధర్మాన్ని మనం ఆశ్రయించాలి.
1: ఫ్రమ్ దేర్ యూ గో టు ద నెక్స్ట్ స్టెప్. టేక్ షెల్టర్ అండర్ ధర్మ.
0: ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ ధర్మ అండ్ రైచియస్నెస్.
0: ఆ పవిత్రమైనటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క సేవలు ఎందు మనం ప్రవేశించినప్పుడు అదే నిజమైన ధర్మం మంది.
1: వెన్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీ దాట్ బికమ్స్ ధర్మ అండ్ దట్ ఇస్ రైచియస్నెస్.
0: సేవ చేసే నిమిత్తము నేను పుట్టినాను కానీ సేవ చేయించుకునే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ అదర్స్ అండ్ నాట్ యాక్సెప్ట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక మనము సేవలో ప్రవేశించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి శక్తిని కూడా మనం ఉపయోగపెట్టాలి.
1: వీ హావ్ టు యూజ్ ఆల్ అవర్ కెపాసిటీస్ అండర్టేకింగ్ సర్వీస్ టు సర్వ్ అదర్స్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్.
0: నిజంగా భగవంతునికి ప్రీతికరమైనటువంటి పాత్ర హృదయమే.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్,
0: ఆ హృదయమే తన స్వరూపము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ,
0: తనను పొందవలసినటువంటి వాడు తన ఆకారాన్ని పొందాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గాడ్ యూ హావ్ టు గెట్ హిస్ ఫామ్, యూ హావ్ టు రీచ్.
0: ప్రకాశించేటువంటి సూర్యుని చూడాలంటే ఏ అరికంజ అంటే నువ్వు పెట్టమాక్స్ లేటో టార్చ్ లేటో మనకు అక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ సన్, this sunlight itself is sufficient. There is no need for any other hurricane light and another petromax light etc. to see
0: kanuka aa sunlight dwarane aa suryuni yokka prakasham chetane suryuni chudali.
1: You can see sun only through sunlight itself.
0: Kanuka bhagavantudu prema swaroopudu.
1: God is the very embodiment of love.
0: Atti prema swaroopune anukunte paramaatmane manam pondalante manalo atti premanu abhirudhi gavinchukovali.
1: If you want to reach God who is the embodiment of love, you have to develop such love in you.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: అట్టి సత్యాన్ని మనం గుర్తించాలంటే మనం అసత్యంలో ఉంటే ప్రయోజనం లేదు. మనం కూడా సత్యస్వరూపుడు కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గాడ్ హూ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్, యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు
0: భగవంతుడు శాంతమయుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: అట్టి శాంతాన్ని మనం పొందాలనుకుంటే మనం కూడా శాంతాన్ని అనుభవించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ పీస్, దెన్ యూ షుడ్ రియలీ హ్యావ్ దట్ పీస్.
0: అప్పుడే ఇది బ్రహ్మైవ భవతి, దానిని గుర్తించినటువంటి వాడు అదిగానే మారిపోతాడు.
1: When one recognizes Brahma, one becomes Brahma. That is the meaning. That is how you can reach God.
0: Kanaka manavudu manavudiga petukalante manavunu sevinchali.
1: If human being should live as human being should serve another human being.
0: Manavudu manavudiga petukali.
1: Man has to live as man.
0: ఈ మానవుడు మానవుడుగా బ్రతకాలనుకున్నప్పుడు రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు లివ్ యాజ్ మ్యాన్ హస్ టు పుట్ టూ క్వశ్చన్స్.
0: నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అని చెప్పుకోవటము ఇది సంపూర్ణమైన సత్యం కాదు.
1: ఇఫ్ వన్ స్టార్ట్ డిక్లరింగ్ దట్ ఐ యామ్ మ్యాన్, దిస్ ఈజ్ నాట్ కంప్లీట్ ట్రూత్ అండ్ ఫుల్ ట్రూత్.
0: అర్ధ సత్యం మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ హాఫ్ ట్రూత్.
0: నేను మానవుడు అనేటువంటిది అర్ధ సత్యం. నేను పశువును కాదు, పశువును కాదు, పశువును కాదు అనేటువంటి అర్ధ సత్యం.
1: టు డిక్లేర్ దట్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ట్రూత్. టు డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్ ఈజ్ ది అదర్ హాఫ్.
0: కనుక నేను మానవుడు పశువును కాదు, నేను మానవుడు పశువును కాదు, నేను మానవుడు పశువును కాదు అని ఈ రెండింటినీ చేర్చినప్పుడే పూర్ణ మానవుడు అవుతాడు.
1: ఓన్లీ వెన్ యూ కంబైన్ దీస్ టూ దట్ ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్ దెన్ ఓన్లీ
0: నేను మానవుడు అనుకుంటూ పశువు యొక్క పనులు చేస్తుంటే మానవుడు ఎట్ అవుతాడు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ అ మ్యాన్ అండ్ అండర్టేక్ యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఎనిమల్, హౌ కెన్ యూ రియలీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్?
0: పశువు స్వార్థంతో కూడినటువంటి
1: ఎనిమల్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్,
0: మనోరహితమైనటువంటిది.
1: ఇట్ డజంట్ హ్యావ్ ఎ మైండ్.
0: పశువుకు మనసు లేదు.
1: An animal doesn't have a mind.
0: Kani manasu kudinatunte vaade manishi.
1: But man has a mind.
0: Manishi anetunte peru manasu nunchi vachinatuntedi.
1: The word man is derived from the fact that he has a mind.
0: Kanaka ee manasu yokka tattvanni manam chakkaga gurtinchali.
1: We have to recognize the actual secret and the subtle secret of man.
0: Ee manasu nunchi aatma prayanam salpali.
1: One has to travel from mind to atma.
0: Kanaka ee aatma tattvam topala ekatvanni manam gurtinchali.
1: We have to recognize the unity in the principle of atma.
0: Prati dehamanandu kudanu ee atma atma anetundi untundali.
1: In every human body there is atma.
0: Atmanam ratanam viddhi shariram rathame vacha. Ee deham anetundi oka rathamu, atma deeniki rathikudu.
1: The human body may be compared to a chariot and atma may be compared to charioteer.
0: Kabatti prati rathamunu kudanu okkokka rathikudu untunnadu.
1: Every chariot will have a charioteer and a driver.
0: Idi andariki samaname kada.
1: This is common for everyone.
0: Okkokka bandi okkokka roopamulo undavachu kaani adi bandi bandi.
1: There may be differences in the chariot but a chariot.
0: ప్రతి దేహము కూడాను ఒక రథం వంటిది.
1: Every human body is to be compared to a chariot.
0: ఈ రథము లోపల ఒక డ్రైవర్ ఉండే ఉంటున్నాడు.
1: There is a charioteer in this chariot.
0: కాబట్టి మానవత్వం లోపల సమత్వం అనేటువంటిది ఏమిటి? రథము, రథికుడు, ఈ రెండు సమత్వమే.
1: వాట్ ఈస్ కామన్ ఫర్ హ్యూమానిటీ ఈజ్ ద చారియట్ అండ్ ది చారియటియర్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చారియట్ అండ్
0: ఇదే మానవత్వంలోని ఏకత్వం.
1: దిస్ ఈస్ ద కామన్ యూనిటీ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ డైవర్సిటీ.
0: కనుక ఈ యూనిటీ లోపల, ఏకత్వం లోపల అనేకత్వం భావించడానికంటే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ రాదర్ దాన్ టు థింక్ దట్ దేర్ ఇస్ అ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: ప్రతి మానవుడికి కూడాను ఒక ఏకత్వమైన గుర్తులు స్వచ్ఛంగా కనిపిస్తూనే ఉంటున్నవి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెన్ వెరీ క్లియర్లీ సీ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఒక చక్రవర్తి ఉండవచ్చును,
1: దేర్ మే బి అన్ ఎంపరర్,
0: అతనికి ఆకలి ఉంటుండాలి.
1: హీ ఆల్సో హ్యాస్ హంగర్.
0: అతనికి ఆకలి అయితే పంచపక్ష పరమాన్నములు భుజించవచ్చును.
1: To quench his hunger, he may be able to take delicious
0: stuff. భుజించడంతో ఆకలి తీర్చుకోవచ్చును.
1: He may be able to satisfy his hunger.
0: ఒక బిచ్చగాడు ఉంటున్నాడు, అతనికి ఆకలి ఉంటుండాలి.
1: There is a beggar, even he has hunger.
0: అతనికి ఆకలి తీరాలంటే అంబలి గంజితో తాను ఆకలి తీర్చుకోవచ్చును.
1: With very ordinary stuff, he may be able to quench his hunger.
0: బిచ్చగానికి అంబలి గంజి, కోటీశ్వరుడు పంచపక్ష పరమానములు, ఈ పదార్థములు వేరు గాని ఇద్దరికి ఆకలి తీర్చము సమానమే.
1: Between the emperor and the poor man, there may be difference in the quality of food, but the hunger has to be satisfied by food.
0: ఆకలి తప్పులు అందరికి ఒక్కటే.
1: Thirst and hunger are common for all.
0: జనన మరణములు అందరికి ఒక్కటే.
1: Birth and death are common for all.
0: సుఖ దుఃఖములు అందరికి ఒక్కటే.
1: Joy and sorrow.
0: దుఃఖం వస్తే కోటీశ్వరుడు నవ్వడు, కుటి పేద ఏడ్చడు. వాడు ఏడుస్తాడు, వీడు ఏడుస్తాడు.
1: Be he emperor or a beggar, when one gets suffering,
0: ఇది అందరికీ ఏకత్వంగా ఉండినప్పుడు ఇది భిన్నత్వం అని ఏ రీతిగా మనం వాదించడానికి వీలవుతుంది?
1: When all these things are common, how can you say that there is difference?
0: లౌకిక జగత్తునందు సుఖభాగ్యములు భోగభాగ్యములు వ్యత్యాసంగా ఉండవచ్చును.
1: In a worldly sense, there can be certain amount of differences.
0: కానీ దైవ సృష్టి యందు మాత్రము సర్వులు కూడాను ఒక్కటే.
1: In God's creation, everyone is common and everyone.
0: అన్ని జీవులు యందు కూడాను ఆత్మస్వరూపుడైన దైవం ఉన్నాడు.
1: In every living being, there is Atma.
0: కాబట్టి ఈ ఏకత్వాన్ని మనం వహించి మానవులందరూ కూడా ఒక్కటే అనేటువంటి యొక్క జీవిత తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to recognize this basic truth of unity and say that every human being is alike.
0: ఈనాడు ఆ విధమైనటువంటి ఏకత్వము చాలా భిన్నంగా మారిపోవటం చేతని జగత్తు లోపల ఈ విధమైనటువంటి కష్టములు అధికమవుతూ వస్తున్నాయి.
1: టుడే that kind of feeling of unity is disappearing, therefore all the problems are emerging.
0: ee naadu mana samasthalu endu ee yokka ekatvanni manam abhivruddhi parchali.
1: In our organizations we have to develop this kind of unity.
0: Manavulandaru okkate.
1: All human beings are one.
0: Andaru daivam yokka amshamule.
1: They are all the aspects of
0: అన్ని దేహములు ఎందు ఉండినటువంటిది ఆత్మ ఒక్కటే.
1: In every human body there is only Atma.
0: కనుక ఈ రూపనామముల యొక్క వికారములు చూచి మనం ఏమాత్రం కూడా భీతిల్లరాదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్ వీ షుడ్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్.
0: దానిని తెగించు, దాని ఎందున్నటువంటి ఏకత్వాన్ని వరించు.
1: గివ్ అప్ నేమ్ అండ్ ఫామ్ అండ్ రికగ్నైజ్ ది యూనిటీ విచ్ ఇస్ అండర్లయింగ్.
0: అదే మనం ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సేవ.
1: దిస్ ఈస్ ద ట్రూ సర్వీస్ విచ్ విల్ హావ్ టు అండర్టేక్.
0: దానిని మనం అర్థం చేసుకోకుండా ఎన్ని సేవలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ బేసిక్ ట్రూత్, వాట్ ఎవర్ సర్వీస్ యూ రెండర్.
0: మహాభారతంలోని ద్రౌపది యొక్క తత్వాన్ని కూడా మీరు అందరు కూడా గుర్తించి ఉండవచ్చు.
1: మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హావ్ ఆల్సో నోన్ ది ద్రౌపదీస్ ఇన్స్టెన్స్ ఇన్ మహాభారత.
0: చీకటిలో పవడించినటువంటి యొక్క తమ పుత్రులను అశ్వత్థామ గుర్తును కోసిపోయాడు.
1: అశ్వత్థామ కట్ ది throats of the children, 5 children of Draupadi, when they were sleeping in utter darkness.
0: Kani pattaleni dukkhamto aame kungipoyindi.
1: She was drowned in sorrow.
0: Ee dukkhanni chusi Arjunudu Ashwatthamana pattukoni vachi nee yokka kannula eduruga atani shirachchanam chestanani pratigna pettadu.
1: Arjuna took a vow that he would catch hold of Ashwatthama and get him to the feet of Draupadi.
0: అతన్ని పట్టుకుని వచ్చాడు అర్జునుడు.
1: హీ వాజ్ ఏబుల్ టు క్యాచ్ అశ్వత్థామ అండ్ గాట్ హిమ్ టు ద్రౌపది.
0: అతన్ని చూచేటప్పటికి ద్రౌపది పరిగెత్తిపోయి కాళ్లు పట్టుకుంది.
1: ద మోమెంట్ ద్రౌపది సా దిస్ సీన్ షీ వెంట్ అండ్ హెల్డ్ ది ఫీట్.
0: స్వామి ఉద్రేకమున రారు,
2: She said, O Master, don't become very angry.
3: శస్త్రధరులై యుద్ధావని లేరు, నా పిల్లలు ఉద్రేకమున రాలేదు.
2: By becoming angry, I will not be able to get back my children.
3: శస్త్రధరులై యుద్ధావని లేరు,
2: and they will not be able to just fight again.
3: కించిత్ ద్రోహమును నీకు చేయరు.
2: She was telling Ashwatthama, they have not done any harm to you.
3: బలోచ్చేకముతో చీకటిన్ ఆ భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులు ఎట్లాడెను.
2: How did you get hands to kill those children in such utter darkness to cut their throats, Ashwatthama?
3: అంతేకాదు పరగను, మా మగవారులందరకును మున్ బాణప్రయోగోపసంహరణాధ్యాయుధ విద్యలు నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి. నా పతనగంతకుడును మీ తండ్రి గారు గురు.
2: నాట్ మెర్లీ దాట్, యువర్ ఫాదర్ వాస్ ఎ టీచర్ టు ఆల్ మై హస్బెండ్.
3: మా పుత్రులకు మీరే గురువు.
2: ఫర్ మై చిల్డ్రన్ యు ఆర్ గురు.
3: గురువు శిష్యుల యొక్క కంఠమును కత్తిరించడం న్యాయమా?
2: హౌ కెన్ ది మాస్టర్ కట్ ది,
3: ఈ విధంగా పాపం అతన్ని ప్రార్థిస్తుండదు ద్రౌపది.
2: ఇన్ దిస్ ఫ్యాషన్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్ అండ్ ఇంప్లోరింగ్ అశ్వత్థామ.
3: అర్జునుడికి కోపం వచ్చింది.
2: అర్జున్ వాజ్ వెరీ యాంగ్రీ.
3: తన ఖడ్గం ఎత్తాడు.
2: హీ రైజ్డ్ ది స్వోర్డ్.
3: అడ్డం పడింది ద్రౌపది.
2: షీ కేమ్ ఇన్ బిట్వీన్.
3: ఇది మంచిది కాదు.
2: ఓ డియర్ లార్డ్,
3: బిడ్డలు పోవటం చేత నేను ఎంత బాధపడుతున్నానో, ఈ బిడ్డ పోయిందంటే తన తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
2: జస్ట్ యాజ్ ఐ ఆమ్ సఫరింగ్ అన్ అకౌంట్ ఆఫ్ ద లాస్ ఆఫ్ దీస్ ఫైవ్ చిల్డ్రన్, ఇన్ ద సేమ్ వే హిజ్ మదర్ విల్ సఫర్.
3: నాకు జరిగినది జరిగిపోయినది, నా దుఃఖం ఇంకా తప్పడానికి వీలు కాదు.
2: వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్.
3: నేను అనుభవించే తీరవరని.
2: ఐ హ్యావ్ టు సఫర్ దిస్ పర్టికులర్ మిజరీ.
3: కానీ ఆ యొక్క అశ్వత్థామను నీవు ఖండించినప్పుడు అశ్వత్థామ తల్లి ఎంత బాధపడుతుందో, ఆమె మనసు కూడా నా వంటిదే కదా అని ఈ సమత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించింది.
2: She started recognizing the equality in which she said that what would happen to the poor mother if Ashwatthama is killed, just as I am suffering, she would also
3: suffer. మాతృ హృదయములు అందరిది ఒక్కటే.
2: The mother's heart is common for every
3: నీ కొడుకు యొక్క వియోగం నీకెంత బాధనో, ఇంకొక తల్లి యొక్క కొడుకు వియోగం కూడా ఆ తల్లికి అంత సమంగానే ఉంటుంటది కదా.
2: జస్ట్ యాజ్ ది డెత్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్ హర్ట్స్ యూ, ఇన్ ద సేమ్ వే ది అదర్ మదర్ ఆల్సో.
3: అదే విధంగానే ఈ సేవలో ప్రవేశించేటువంటి వారందరూ ఒకరు మనల్ని దూషిస్తే మనకెంత కష్టమో, అదే విధంగా ఇతరులు మనం దూషించినప్పుడు వారికి కష్టం కాదా?
2: సిమిలర్లీ ఆల్ దోస్ వర్కర్స్ హూ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇఫ్ ఐ హర్ట్ అదర్స్.
3: మన బాధలు, మన ఆనందము, మన సుఖము, మన సంతోషము మనకెట్టిదో, ఇతరుల యొక్క ఆనందము, సుఖము, సంతోషం వారికట్టిదనేటువంటి సమత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
2: యూ హావ్ టు రికగ్నైజ్ దాట్ ది జాయ్, ది సఫరింగ్ అండ్ ది హర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ బిట్వీన్ అస్ అండ్ ది అదర్ హ్యూమన్ బీయింగ్స్.
3: ఆదర్శవంతమైనటువంటి మార్గాలు అందించినటువంటి మహాపురుషులు ఈ భారతదేశంలో కొల్లలుగా ఉన్నారు.
2: దెర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్స్టెన్సెస్ ఇన్ భారత్ హూ హ్యావ్ ఆఫర్డ్ సచ్ ఎగ్జెంప్లరీ లైఫ్.
3: ఇంకా ఇంగ్లీష్ దీంతో పిల్ల కూడా అనేక మంది మీరు చూచుంటారు. సోక్రటీస్ అనేటువంటి వాడు మహావేదాంతి.
2: యూ మస్ట్ ఆల్సో హావ్ హర్డ్ ఆఫ్ సోక్రటీస్ హూ వాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
3: అతను ఎప్పుడు కూడాను ఈ ఏకత్వంలోనే తాను చింతన ఆచరిస్తూ ఉండేటువంటి వాడు.
2: హీ ఆల్సో ఆల్వేస్ ప్రాక్టీస్ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ అండ్ ఈక్వానిమిటీ ఇన్ హిస్ లైఫ్.
3: ఈ ఏకత్వం అనేటువంటి దాంట్లో తాను చింతన చేసి అదే మీమాంస అతనికి, అదే నిరంతరం కూడాను దాని యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వాడు.
2: హీ వాజ్ ఆల్వేస్ రిఫ్లెక్టింగ్ అపాన్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ స్పెండ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఎంక్వైరింగ్.
3: కష్ట సుఖములు రెండు కూడాను సమత్వంగా భావించేటువంటి తత్వాన్ని తాను అర్థం చేసుకున్నాడు.
2: హీ అండర్స్టూడ్ హౌ టు ట్రీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ జాయ్ అండ్ సారో.
3: ఒకనాడు ముందు వరండాలో కుర్చీ పైన కూర్చొని కన్నులు మూసుకుని యోచిస్తున్నాడు.
2: On a particular day, sitting on a chair, he had closed his eyes.
3: ఈ తత్వమశేని మహావాక్యములు, అహం బ్రహ్మాస్మిని మహావాక్యములు,
2: ది గ్రేట్ డిక్లరేషన్స్ లైక్ తత్వమసి అండ్ అహం బ్రహ్మాస్మి,
3: ఏకోహం బహుశ్యామ అనేటువంటి ఒక తత్వాన్ని,
2: ద ప్రిన్సిపల్ విచ్ డిక్లర్స్ ఏకోహం బహుశ్యామ,
3: ఈ యోచిస్తూ దీర్ఘంగా మునిగిపోయాడు.
2: ఇన్ రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ థాట్స్ హీ వాజ్ ఇన్ డీప్ కాంటెంప్లేషన్.
3: భోజన వేళ కావచ్చింది.
2: ఇట్ వాజ్ టైమ్ ఫార్ లంచ్.
3: లోపల నుంచి తన యొక్క గృహలక్ష్మి, ఏమిటండి అన్నం వడ్డించాను త్వరగా రండి అని పిలిచింది.
2: హిజ్ వైఫ్ కాల్డ్ హిమ్ ఫార్ ఫుడ్.
3: వినిపించుకోలేదు.
2: హీ డిడ్ నాట్ హియర్ దట్ అట్ ఆల్.
3: ఇంకా గట్టిగా అరిచింది ఈమె.
2: షీ ఇంక్రీజ్ ది వాయిస్,
3: దగ్గరికి పోయి పిలిచింది.
2: షీ కేమ్ క్లోజర్ అండ్
3: చూసుకున్న వాడు యోచనలోనే ఉన్నాడు. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఏదో ఈమె మాట ఏమాత్రం గుర్తించడం లేదు.
2: హీ వాజ్ సో మచ్ లాస్ట్ ఇన్ ద థాట్స్. అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ టీయర్స్ ఆఫ్ జాయ్.
3: నిద్రలో ఉన్నాడో, తన్మయత్వంలో ఉన్నాడో, మత్తులో ఉన్నాడో, ఉన్మత్తంలో ఉన్నాడో, దేంట్లో అనుకుని లోపలికి పరిగెత్తిపోయింది. ఒక బిందెడు నీళ్లు తెచ్చి నెత్తిపైన పోసింది.
2: She was not able to find out whether he is in deep meditation or whether he is sleeping. She ran into the house, took a pot full of water and poured on his head.
3: Lechadu Socrates.
2: Socrates got up.
3: Dinnamu kevalam urumulu maatrame urugutundetundidi ee vaadu kumbhavarsham gurchindi annadu.
2: Socrates declared that every day there used to be only thunder in the house, but today there was a real downpour.
3: అనగా భార్య ఈ విధంగా చేసిందని కూడాను అతనికి ఏమాత్రమో ఆవేశం కాని ఉద్రేకం కాని రాలేదు. శాంతంగా ఇది ఒక వర్షము అనుకున్నాడు తాను.
2: హీ వాజ్ నైదర్ యాంగ్రీ నోర్
3: ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేటువంటి యొక్క భావములు మనలో ఉండినప్పుడే సమాజం లోపల సరైన ఆదర్శవంతమైన సేవలు చేయడానికి అర్హులమవుతాం.
2: ఓన్లీ వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ థాట్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ హౌ టు అడ్జస్ట్ అవర్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు
3: ద్వేషించుకోవటము, ఒకరి ఒకరిపై కూడా కొన్ని అసూయ భావాలను పెంచుకోవటము, ఇది మన సంస్థలకు ఏమాత్రం కూడా విరుద్ధమైనటువంటిది.
2: హేట్రెడ్ అండ్ జెలసీ బిట్వీన్ అవర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఆర్గనైజేషన్.
3: అందరూ ఒక తల్లి బిడ్డల వలె మనం పెరగాలి.
2: వీ షుడ్ గ్రో యాజ్ ఇఫ్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్
3: అందరూ ఆత్మస్వరూపులుగా మనం విశ్వసించాలి.
2: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ వీఆర్ ది వెరీ
3: అప్పుడే సేవలు ఎందుకు మనకు ఉత్సాహ ప్రోత్సాహములు కూడా మనం అభివృద్ధిగా ఉంచుకోవచ్చు.
2: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ఆల్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ ఇన్స్పిరేషన్ ఇన్ సర్వీస్.
3: మనకి ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత అధికారిగా ఉండినప్పటికీ సేవలు ఎందుకు మాత్రం అందరూ ఒక్కటిగానే మనం విశ్వసించాలి.
2: హౌ అవర్ బిగ్ పొజిషన్ వీ మే హ్యావ్, హౌ అవర్ మచ్ ఆఫ్ వెల్త్ వీ మే హ్యావ్ వెన్ వీఆర్ సర్వింగ్,
3: ఏమిటి ధనం, ఏమిటి పదవులు, ఏమిటి అధికారములు, ఎంతకాలం ఉంటుంటాయి?
2: వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ దిస్ వెల్త్, దిస్ పొజిషన్ అండ్ దిస్ పవర్ ఫర్ హౌ లాంగ్?
3: పదవులతో, ఈ ధనంతో, ఈ అధికారంతో మనం అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు.
2: Through wealth, position and power, we are not going to attain anything.
3: Vastai povasini potai.
2: Things which have to happen will happen.
3: Rakanmanav anivruddulu maharanyamunam daginan.
2: Even if you hide yourself in forest, you cannot
3: Rakanmanav dehavidam evidamunan poshinchi rakshinchinan.
2: You cannot save yourself from the disease of the death and the old age. You are bound to go when the time comes.
3: Kani daivanugraham okkate manaku ponidi ranidi.
2: But it is the grace of God which is the one which is permanent, which is not coming.
3: Anaga daivam veru nenu veru aneetundi tattvam kada akkada.
2: We should not suffer from the feeling of
3: daivanni kevalam oka vidhamainatundi relationship ga manam pettukodaniki veelu kadu.
2: We cannot treat God as our relation.
3: Kontha mandi neeve thalli vidandrivi, neeve na thodu neevu, neeve daivam, neeve sakudavu, neeve gurudavu, aha enni vidhalaga varnistuntaru. Idi chaala ajnanam yokka lakshanam.
2: Quite a number of people go on describing God as father, mother, guru, teacher and everything. All this is ignorance.
3: నీవే నా తల్లివి, నీవే నా తల్లి, ఇది చెప్పుకున్నంత మాత్రం అల్పతృప్తే గాని ఇది ఆత్మతృప్తి కాదు.
2: When you go on describing God as your own mother, your own father, is only a small, minor... Why should you go on describing like this? Why don't you say that I am you and you are me?
3: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అంటాడు.
2: యు గో ఆన్ డిక్లరింగ్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ.
3: ఇందులో కూడా నువ్వు ఒక విధమైనటువంటి దోషం ఉంటుండదే.
2: దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫెక్ట్ ఈవెన్ ఇన్ దిస్.
3: బ్రహ్మ బ్రహ్మ అనడానికి నేను అనేటువంటి పక్కన ఒకటి ఉండాలి కదా.
2: అలాంగ్ విత్ దిస్ వర్డ్ బ్రహ్మ దెర్ ఈస్ అనదర్ వర్డ్
3: నేనే బ్రహ్మ. ఆ నేనెవరు?
2: ఇఫ్ యు సే ఐఎమ్ బ్రహ్మ, హూ ఆర్ యూ?
3: ఆ నేను అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మ తానుగానే అయిపోతాడు.
2: ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్,
3: ఏదో అర్థమైన పదాలంతా మనం ఉచ్చరించుకుంటూ అదొక మంత్రాలుగా, అదొక తంత్రాలుగా, అదొక యంత్రాలుగా మనం భావిస్తూ మన జీవితాన్ని వ్యర్థంగా భావిస్తున్నాం.
2: బై మియర్లీ గోయింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్, చాంటింగ్ ది మంత్రాస్ అండ్ సచ్ అదర్ థింగ్స్, వీఆర్ రియలీ వేస్టింగ్ అవర్ లైఫ్.
3: కానీ అది ఒక మొదటి స్థాయికి అవసరమే.
2: ఇన్ ఎ లోవర్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్
3: కానీ క్రమశిక్షణ కూడా మనం ఎంతవరకు అదే స్థాయిలో ఉండరాదు.
2: బట్ ఫర్ హౌ లాంగ్ కెన్ యూ బీ ఇన్ ది సేమ్
3: స్టేట్? మన యొక్క జీవితం అనేటువంటి మూడు క్లాసులుగా దానికి విభజించారు.
2: వీ షుడ్ కన్సిడర్ అవర్ లైఫ్ అండ్ డివైడ్
3: ఒకటి ప్రైమరీ క్లాస్,
2: వన్ ఇస్ అ ప్రైమరీ క్లాస్,
3: రెండవది హైయర్ సెకండరీ క్లాస్,
2: సెకండ్ వన్ ఇస్ హైయర్ సెకండరీ,
3: మూడవది కాలేజ్ లెవెల్,
2: థర్డ్ వన్ బీ ది కాలేజ్ లెవెల్.
3: అదే విధంగానే మొట్టమొదట మనము కర్మ మార్గంలో మనం ప్రవేశించాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ షుడ్ టేక్ ది పాత్ ఆఫ్ కర్మ.
3: తర్వాత ఉపాసన లేకుంటే హైయర్ సెకండరీ స్కూల్లో మనం చేరాలి.
1: దెన్ వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు ది హైయర్ సెకండరీ స్కూల్ ఆఫ్ డివోషన్.
3: పాస్ అయిపోయినటువంటి జ్ఞానము అనేటువంటి కాలేజీలో మనము పూర్తి మన జీవితాన్ని పట్టం కట్టుకోవాలి.
1: వన్స్ వీ పాస్ ఫ్రమ్ దిస్ హైయర్ సెకండరీ స్కూల్ ఆఫ్ డివోషన్ వీ షుడ్ గెట్ ది డిగ్రీ.
3: చాలా మంది మనం ఏదో కాలేజీలోనే చదివేసేసి ఆ పట్టాన్ని అందుకుంటాము అని చెప్పి ప్రయత్నిస్తుంటారు.
1: సమ్ పీపుల్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యూనివర్సిటీ స్ట్రైట్ అవే అండ్ గెట్ గ్రాడ్యుయేషన్.
3: చాలా పొరపాటు పొరపాటు.
1: దాట్ ఈస్ అ వెరీ గ్రేట్ మిస్టేక్.
3: ప్రైమరీ స్కూల్లో చదవకుండా హైయర్ సెకండరీ స్కూల్లో చేరకుండా కాలేజీలో పట్టం అందుకోవటం ఇది ఏమాత్రమో వీలు కాదు.
1: Without going through the primary school, the higher secondary school and the university, you cannot get your degree and your graduation.
3: Kanaka motta motta mana karma margamlo praveshinchali.
1: Therefore first enter
3: karmanyeva adhikarasya. Aa karma yende manaku adhikaram untundadi.
1: We have got a right and authority to perform action.
3: Karmalone dharmam untundadi.
1: There is dharma in karma.
3: Aa dharmamlone marmam untundadi.
1: There is a subtle secret.
3: Aa marmanni gurtinchadu kosame janmam vachindi.
1: We have got human life in order to understand
3: dharma cheskotam kosamani atma tattvanni manam anubhavinchali.
1: If you want to sanctify your life, you have to enjoy the principle of atma.
3: Kanuka karmalo manam prarambhinchali.
1: Start your life in
3: karma. Nishkama karma ga roopondali.
1: Transform the activity into activity
3: nishvarthamaina sevalo manam praveshinchali.
1: We have to enter into activity of selflessness.
3: Kanuka ee naadu యాక్టివ్ వర్కర్స్ అని ఇక్కడ ప్రవేశించారు.
1: టుడే యాక్టివ్ వర్కర్స్ హ్యావ్ అసెంబ్ల్డ్.
3: యాక్టివ్ వర్కర్స్ అంటే దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యాక్టివ్ వర్కర్స్?
3: అనగా నిరంతరము కూడా పనుల్లోనే మనం ఈ జీవితాన్ని గడపటం అనేటువంటి దీనికి అర్థం.
1: ది మీనింగ్ ఈజ్ దట్ థ్రూఅవుట్ ద లైఫ్ వీఆర్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
3: అయితే ఏం పని చేస్తున్నాం?
1: వాట్ ఈస్ ది వర్క్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్?
3: తన పని తాను చేసుకుంటున్నాడా లేక సమాజం కోసం చేస్తున్నాడా?
1: ఆర్ వీ డూయింగ్ ది వర్క్ ఫర్ అవర్ ఓన్ సేక్ ఆర్ ఆర్ వీ టేకింగ్?
3: కానీ ఈనాడు సమాజం దృష్టి కలిగినటువంటి వారు చాలా తక్కువ.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ హావ్ గాట్ ది
3: స్వార్థ దృష్టితోనే ఈ సమాజంలో సేవ చేస్తుంటారు.
1: ఈవెన్ వెన్ ది టేక్ అప్ ది సర్వీస్ ఆఫ్ సొసైటీ దే ఎంటర్ ఇట్ విత్ సమ్ సెల్ఫిష్ మోటివ్.
3: కానీ మన సంస్థల్లో ఆ విధమైనటువంటి యొక్క దృష్టి రాకూడదు.
1: బట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్
3: నాది సమాజం. రెండు ఒక్కటే.
1: I and society are one.
3: Society ki emi chestunano adi na kosam chestunnanu.
1: Whatever service I am rendering to the society, I am doing it for myself.
3: Aa manam society lo manam seva chesinappude society ni aanandistundi. Aa aanandam yokka pratibimbam neekunu andistundi.
1: Only when we serve the society with that particular approach, society would be happy, you would also derive joy and benefit.
3: Nenu anetundi ahambhavam vadalapetti
1: we have to remove the feeling of I.
3: Antanade anetunti yokka ekabhavanni manam abhivruddhi parchukovali.
1: You have to develop the feeling that everything is yours and
3: adi anta sulabham kaadu.
1: But that is not that easy either.
3: Kaani kramakramena sulabham kaadani manam visarjincharadu.
1: Just because it is difficult we cannot give it up.
3: Sadhyamainta varaku prayatnam cheyi.
1: We have to make efforts.
3: Ee prayatnam cheyithe dani safalikrutam kavachchu.
1: It could be possible over a period of time to
3: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: Through practice alone we can get
3: నేను ఎక్కడ, ఈ సమాజం ఎక్కడ, ఈ శక్తి ఎక్కడ అని ఈ విధమైనటువంటి నిరుత్సాహానికి మనం ఏమాత్రం స్థానం ఇవ్వరాదు.
1: We should not suffer from the weakness. Where am I? Where is the society?
3: తలచుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: If only you are determined, you can achieve anything.
3: కనుక మానవుని యొక్క సంకల్పంలో ఉండినటువంటి పటుత్వము ఇట్టిది అట్టిదని కాదు.
1: The strength of human will cannot be described easily.
3: దాని శక్తి మనిషి మరణించినా కానీ దాని శక్తి జీవించే ఉంటుంది.
1: ది పవర్ ఇన్ హిస్ సంకల్ప విల్ బి అలైవ్ ఈవెన్ ఆఫ్టర్ ది
3: కల్ప. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి మానవుడిగా మనం రూపొందాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇంటు హ్యూమన్ బీయింగ్స్ హూ కెన్ ఆఫర్ అవర్
3: లైఫ్ భగవద్పీత్యార్థమైనటువంటి భావంతో మనం అర్పితం గావించాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
3: ఏది చేసినా ఇది దైవ సేవగానే విశ్వసించాలి.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ సర్వీస్ టు గాడ్.
3: ఆ విధమైనటువంటి సేవలలో మనం పాల్గొని అలాంటి సేవల నిమిత్తమై మనం జీవించినాము, ఇది ఒక గొప్ప అదృష్టము అనేటువంటి యొక్క దీనిని మనం చింతించి ఈ అదృష్ట కార్యాన్ని మనం అదృష్టమైనటువంటి రీతిగా మనం అభ్యసించి దాంతో అదృశ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీ విత్ దట్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ సర్వ్ ది సొసైటీ టోటల్ సెల్ఫ్లెస్నెస్ అండ్ రియలైజ్ ద ఇన్విజిబుల్ గాడ్ త్రూ సర్వీస్.
3: తనను తాను గుర్తించుకునేటువంటి యొక్క తత్వమే సేవ యొక్క పరమార్థం.
1: The supreme meaning of service is you have to recognize yourself through service.
3: తాను గుర్తించుకున్నాడా సర్వము తానుగానే మారిపోతాడు.
1: ఇఫ్ వన్ రికగ్నైజెస్ హూ వన్ రియలీ ఈజ్ వన్ బికమ్స్ ఎవ్రీథింగ్, హీ రికగ్నైజెస్ హిమ్సెల్ఫ్
3: అస్ ప్రేమ స్వరూపులారా. ఈనాడు ఇట్టి సేవ ఎంతైనా అవసరంగా ఉంటుండాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. There is a great need for that kind of service today.
3: ప్రపంచమందు ఉండినటువంటి అల్లకల్లోలములకు అశాంతులకు ఇది ఒక ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణాన్ని అందించేటువంటి అవకాశంగా ఉంటుంది.
1: Only such service can provide peace to a world which is torn by strife and
3: ఇప్పుడు ఒక అన్న తమ్ముల వలె మీరు రండి.
1: Treat everyone as your own brother.
3: ఆ అన్న తమ్ముల్లో మాత్రమే మన జీవితాన్ని అంతించక చేయకూడదు అని ఆత్మస్థాయికి మనం చేరాలి.
1: We have to travel from the feeling of brotherhood of man to the feeling of atma tattva.
3: Annamayamainatunte dehamto prarambhamai aanandamayamainatunte aatmalobanam praveshinchali.
1: We have to start our life with the body which is based upon food.
3: Jeevitamata annamayamu annamayamu annamayamtone munigiporadu.
1: We should not end our life with only food.
3: Annamayam nunchi vijnanamayaniki prayanam cheyali.
1: Travel from అన్నమయ టు విజ్ఞానమయ.
3: ఈ విజ్ఞానమయం నుంచి ఆనందమయంలో ప్రవేశించాలి.
1: ఫ్రమ్ దాట్ వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
3: ఈ అల్పమైన తుచ్చమైన క్షణికమైనటువంటి యొక్క స్వార్థమును మనం త్యజించాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ట్రాన్సిటరీ.
3: స్వప్రయోజనం నుంచి లక్ష్యం నుంచి తీసిపారవేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ఫ్రమ్ అవర్ ఓన్ మైండ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్
3: దైవ భావాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: వీ హావ్ టు ఎస్టాబ్లిష్
3: ప్రిన్సిపల్ కర్మలో ప్రవేశించాలి.
1: We have to enter into service activity with selflessness.
3: ఇది మనం చక్కగా ఈనాటి నుంచి కూడాను కొన్ని ఆచరణలో పెట్టేటువంటి యొక్క అవకాశానికి మనము కొంచెం ప్రయత్నించాలి.
1: From today onwards at least, we have to make efforts to take up the activity of service in this particular fashion.
3: ఇంకా ఈ సేవ యొక్క ఫలితం కానీ, సేవ యొక్క అంతరార్థం కానీ, ఈ సేవ యొక్క గమ్యం కానీ మునుముందు మనం కొంతవరకు రేపు మొన్నాడు విచారించుకోవచ్చు.
1: The secret of service, the goal of service, the subtle meanings of service we'll discuss in
3: mukhyanga. ee seva kante minchinatvanti marokati jagatlo e matram kodu kanipinchadu.
1: Most importantly, one cannot find anything greater than this service in this world.
3: Kanukane sevalone mana jeevithanni ankitam gaavinchandi.
1: We have to dedicate our life to service.
3: Seva cheyini manavudu manavude kaadu.
1: A person who does not render service,
3: పశువు కంటే హీనమని చెప్పవచ్చు.
1: హీ ఇస్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.
3: కనుక సేవకు మనం దూరం రారాదు.
1: వీ షుడ్ నెవర్ బికమ్ డిస్టెంట్ టు సర్వీస్.
3: సేవను మనం త్యజించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
3: సేవనే మన ప్రాణము.
1: సర్వీస్ ఇస్ అవర్
3: సేవనే మన జీవనం.
1: సర్వీస్ ఇస్ అవర్ లైఫ్.
3: సేవనే మన సంఘము.
1: సర్వీస్ ఇస్ ద సొసైటీ.
3: సేవనే మన గమ్యం.
1: సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గోల్.
3: సత్యాన్ని మీరు చక్కగా బలపరుచుకొని మున్ముందు సేవల లోపల ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైనటువంటి సేవకులుగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్ట్రెంగ్తన్ యువర్ కన్విక్షన్ ఇన్ దీస్ లైన్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద సొసైటీ. బికమ్ ఐడియల్ వర్కర్స్ అండ్ ఐడియల్ పీపుల్ అండ్ దస్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
4: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं.

भजन बिना चित्त शांति नहीं। हरि भजन बिना चित्त शांति नहीं।

సర్వజీవ హితం దేవం భజత్యే కత్వమాసితం సర్వదా వర్తమానేషు

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవుని యందు ఉండినటువంటి ఆత్మ, తన యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా విరాగి అయినా బైరాగి అయినా సన్యాసి అయినా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బీ దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ of God and considers it as the wealth.
0: Kanuka manamu cheyavalsinadi emiti anaga sarvata pani padam sarva jeevuni yendu undinatvanti okka aatma tattvamu okkate ane satyanni gurtinchali.
1: So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుని లేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi bhranti cheta tana ninja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదటి వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ from his position of the individual he travels towards community.
0: Atadupari spiritual line lo praveshistadu.
1: Finally he steps into spiritual field.
0: Kanukane taanu telusukovalsinatundi satyanni gurtinchavalsinatundi satyanni gurtinchukoleka telusukoleka aneka vidhamainatundi avasthala guri avutunnadu.
1: It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems.
0: Sai yokka sandeshamu idiye ani satyanni gurtinchali.
1: We should know that this is the message of Sai.
0: S-A-I, Sai.
1: S-A-I, Sai.
0: Yes anaga spiritual mottamotta understand chesukovali.
1: Yes stands for the understanding of the spiritual nature.
0: ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి.
1: ఏ సిగ్నిఫైస్ అసోసియేషన్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ.
0: తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి.
1: అండ్ లేటర్ వన్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ నేచర్.
0: స్పిరిచువల్ అసోసియేషన్ ఇండివిజువల్ ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్ అసోసియేషన్ స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and the, then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: వాట్ ఈస్ హ్యాపనింగ్ వెన్ వీ ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్? వీఆర్ డిస్టెన్సింగ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పర్సూట్స్.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ లైఫ్ జర్నీ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైం ఈజ్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికి ప్రమాణం కూడాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైం ఈజ్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాటు చేత కాలమును వ్యర్థం గావించున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఈజ్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta motta manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: this
1: spiritual aspect.
0: Association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual backing.
0: Taruvatane ee oka samajika vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: ఈ అసోసియేషన్ నుంచి కూడాను ఇండివిజువల్ ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వి షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలోని ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా నువ్వు స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ if you start with the individual you can never understand the spiritual aspect.
0: దీనికంతా మూల కారణము,
1: the main reason for this,
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు.
1: We have many illustrations such as హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, who have distanced themselves from the spiritual aspect because they are centered around the individual nature. They have got all abilities.
0: వీరియొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష is highly powerful.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఈజ్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హావ్ ఫిల్డ్ దేర్ హార్ట్ విత్ ఆల్ నెగటివిటీ.
0: తమ హృదయం నుండి కూడాను ప్రాకృతమైనటువంటి వస్తువుల్నే ప్రవేశపెట్టుకున్నాడు.
1: దే హావ్ గివెన్ ప్లేస్ ఫర్ ఆల్ ది వరల్డ్లీ మెటీరియల్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దేర్ హార్ట్స్.
0: అనిత్యము, అశాశ్వతము, అసత్యము, ప్రకృతి యొక్క భావములు ఇవన్నీ కూడాను కేవలము అనిత్యమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ ఈస్ మొమెంటరీ, ఈస్ ఫ్లీటింగ్, టెంపరరీ.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు.
1: దే హ్యావ్ ఫిల్డ్ దేర్ హార్ట్స్ విత్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ దట్ కాన్స్టిట్యూట్ అబ్సల్యూట్ నెగటివ్.
0: వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all their power and capacity?
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్న.
1: The modern scientist has reached moon even.
0: కానీ ఆనాటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడాను వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు and హిరణ్యాక్ష could also reach sun.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: Such scientists of eminence, how is that they are mistaken?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులపై నేతాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: Because they have relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: సో ఉపనిషత్స్ హావ్ కాషన్డ్
0: ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవనాన్య బోధత.
1: అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లెమ్ము.
1: ఓ మ్యాడ్ క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: దేర్ ఇస్ గోయింగ్ టు బి ద సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards that dawn.
0: ఈ తమో గుణములను దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛలు వదలకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకనే ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరి కూడాను గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దే వర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: దే కుడ్ నాట్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద డివైన్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: నక్షత్రాలను కూడా మార్పు చేశారు.
1: దే కుడ్ ఈవెన్ చేంజ్ ద ప్లానెటరీ సిస్టమ్, స్టార్స్.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ హ్యావ్ గాన్ టు ద డెప్త్ of the mysteries of nature.
0: Inta chesi kudanu kattagadapuku oka kinchittaina kudanu daivatvanni artham chesukolekapoyaru.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: Hiranyakashipuni oka kumarudainaatundi prahladulaina chinna pillavaadaina artham chesukogaligadu.
1: Hiranyakashipu's son Prahlada, though very young, could understand God.
0: Tandri prashnichadu.
1: Father asked him,
0: Nayana, neevem chadivavu?
1: Son, what have you learned?
0: Chadivinchiri nannu guruvulu.
1: Teachers taught me.
0: Chadivithe dharma artha kama mochammulani.
1: I have learned the objectives of this world, the righteousness, the wealth, the liberation.
0: Chadivinavi kala pekku.
1: I have gone through many books.
0: Tandri.
1: Father.
0: Chaduvulalo marmam ella chadivithe tandri.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యూ సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యూ సీ, యూ ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was Kumarani netti
0: vesadu.
1: He has thrown his son out of his
0: prison. Iya niu chadavatamu.
1: Is this education you acquire?
0: Chadivinade bigalo pekkulu annavu. Idiya na chadavatamu.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: Ee prapanchaku sambandhamainatundi vishayallo enniyo kama mochalanta unnai.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the
0: wealth. Vaatini nechukonaka ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: ఇగ్నోరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వెల్త్ అండ్ ద డిజైర్, హౌ ఇస్ ఇట్ దట్ యు వాంట్ లిబరేషన్ అండ్ అక్వైర్ ద నాలెడ్జ్ టువర్డ్స్ దట్ గోల్?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: దెన్ ఫాదర్ వాస్ వెరీ యాంగ్రీ అండ్ ఆస్క్డ్, వేర్ ఇస్ గాడ్?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద యంగ్ బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్,
0: ఇందుకల అందులేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pillavaadu nenu inta goppa scientist lainappudiki naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu chupunnadu.
1: show where God is, said the
0: ఎన్నెందు వెతికి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Wherever you may search, you will find him there, said the boy.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: Do you find him there in the pillar?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: the steady devotion,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: steady faith.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరూ మార్చలేకపోయారు.
1: Prahlad had these two, none could change him.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: And then he has hit hard at the pillar.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: Right from the pillar, God manifested.
0: అనగా,
1: meaning,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: పీపుల్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ ద బాడీ అండ్ ట్రై టు మెయింటైన్.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: ద మూమెంట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ గివెన్ అప్, యూ విల్ ఫైండ్ ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి ఒక చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith.
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: With these three, you can experience the very manifestation of the divine.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: That was the answer of Prahlada.
0: అన్నింటికంటే ముందు పాలు.
1: పాలు, మిల్క్. Of all, the milk is the first.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: And you can curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాం.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి చేశాం.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము?
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటి ఇది? పార నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్డ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనే
1: ఇస్ మిల్క్.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ద బటర్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్.

0: Otherwise, when one comes to know, the butter or the milk smells bad.
1: Naina, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం.
0: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
1: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడాను దుర్గుణముల యొక్క వాసనలో.
0: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
1: వీటిని పూర్తి కూడాను కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
0: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
1: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధమైనటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
0: As we proceed along the path of spirituality, we do come across this state of foul smell, the bad quality showing up. We find this at that moment.
1: కాని దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
0: One should be able to bear with it. Because there in the butter, we have water there still.
1: ఆ వాటర్ వెన్నలో ఉండినంత వరకు ఈ దుర్గంధం తప్పింది కాదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇన్ ద బటర్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బ్యాడ్ స్మెల్.
1: ఆ నీరంతా కూడా ఆవిరైపోవాలి.
0: ఆల్ దిస్ వాటర్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు వేపర్.
1: అది ఆ దుర్గంధం అనేటువంటి అంతా కూడా మరింత కాల్చినప్పుడు ఆవిరైపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ ఇస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీక్.
1: అప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
0: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ వీ హావ్ గాట్ ద బాడీ, ద మైండ్, ది ఇంటెలెక్ట్.
1: అది హిరణ్యకశిపుడు అడిగాడు, హూ ఆర్ యూ?
0: That is the question put by Hiranyakashipu. Who
1: are
0: you?
1: Body?
0: Are you the body?
1: Kaadu.
0: No.
1: Are you mind?
0: Are you the mind?
1: Kaadu.
0: No.
1: Are you buddhi?
0: Are you intellect?
1: Kaadu.
0: No.
1: Are you chittam? Kaadu.
0: Are you the heart? No.
1: Inka neeve emiti?
0: Then who are you?
1: Pichi tandri, ee yokka manasu, buddhi, chittamu, ahankaram, ivanni kudunu ekkada nunchi puttayi?
0: What is the origin, birthplace of all these? The body, the mind, the intellect, ego.
1: ఇవన్నీ కేవలము పాల నుంచి వచ్చినటువంటివి.
0: They are all the products of the milk only.
1: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
0: When I remain at the state of milk, I am not bothered of the milk.
1: ఈ దేహాభిమానం నాకు అక్కర్లేదు.
0: I don't want any of the milk products.
1: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
0: I am not going to be carried away with the milk imagination. I don't want any feeling or emotion.
1: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
0: I have sacrificed them all.
1: Manasu, buddhi, chittamu, ahankaram, ee annintini kuda nenu tejinchadam chetane nenu pavitramainatundi oka nirmalamaina nischalamainatundi oka chittam gala vennanaga tayarayyanu.
0: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred. Replied Prahlada.
1: Ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda durgandhamto chertundi.
0: So long there is this water or the worldly attachment, it will foul bad.
1: కనుకనే వెన్నను కాంచి సమయం లోపల కించిత్తైన కూడా వాటర్ అందులో ఉండకూడదు.
0: As you heat it, you will not find water anymore there.
1: ఆ జలం అందులో నిలిచి ఉన్నదా దుర్గంధం ప్రవేశిస్తుంది.
0: The water if it's still there, it smells bad.
1: మీరు చాలా మంది చూచి ఉంటారు వెన్నను కాంచి సమయంలో అక్కడ పోవడానికి వీలు కాదు.
0: Most of you must have noticed, when the butter is boiled and made into ghee, you will find bad smell in the vicinity.
1: Aa neeru poorthi kudunu aavireyye vanta varaku kudunu manam kaanchali.
0: It has to be heated until the water is totally lost.
1: Aa neerantha aavire ayipoyin tarvata etti durvasana raadu.
0: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell any longer.
1: ప్రకృతి యొక్క వాంఛన అనేటువంటి యొక్క ఈ జలము మనసు యందు నిలుచుకున్నంత వరకు ఇది దుర్గంధం పోదు.
0: Therefore, so long there is this water, a worldly desire, you cannot escape from this bad odor.
1: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైన కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
0: హిరణ్యకశిపు హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
1: మనసులో చేర్చుకున్నంత వరకు కూడాను ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
0: సో లాంగ్ దేర్ ఇస్

0: worldly desire and worldly attachment, the water in the bottle of life, there will be bad smell.
1: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
0: People go around the streets giving talks and doing bhajans.
1: వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
0: In fact, they have not distanced themselves from this foul smell of worldly desire.
1: ఆ దుర్గంధమైనటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడా వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
0: This water of worldly desire, which is responsible for bad odor, ఈనాటి మానవులందరూ కూడాను today the humanity
1: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు.
0: Have submitted itself to this bad odor of worldly desire. Therefore, they are not able to be free from that.
1: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
0: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation, and so on.
1: ఇవన్నీ కూడాను నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
0: They are all comparable to that of that butter with water.
1: మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
0: In fact, the water of the worldly desire is still there.
1: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
0: This foul desire should not find a place there.
1: ఇంతే కాదు,
0: not only this,
1: ఇంకా కూడాను అనేక రకమైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
0: In fact, the devotees who are wicked, they have more and more of desires of various types.
1: వీళ్ళు భక్తుల
0: are the devotees?
1: కాదు కాదు.
0: No.
1: ఈ భక్తులు అయిపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
0: If they are really devotees, how is it that they have this bad odor?
1: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
0: There's no possibility if they are true devotees.
1: శరీరమునందు దుర్గంధమే.
0: The whole body is
1: మనసునందు దుర్గంధమే.
0: The mind is full of
1: బుద్ధినందు దుర్గంధమే.
0: The intellect.
1: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
0: All their actions emit foul smell.
1: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ హిజ్ ఓన్ డిఫెక్ట్.
1: భక్తులారా,
0: డివోటీస్,
1: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
0: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
1: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
0: వన్ మే బి వెరీ గ్రేట్, బట్ హీ షుడ్ హ్యావ్ అన్వేవరింగ్ ఫెయిత్. హీ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. హీ షుడ్ బి స్టెడీ.
1: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
0: హీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
0: దెన్ హీ విల్ లివ్ ఇన్ పీస్.
1: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
0: Then Prahlada replied,
1: Nanna,
0: Father,
1: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్,
1: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
0: ఐ మే హావ్ మెనీ డిఫికల్టీస్,
1: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
0: ద బాడీ మే బి పుట్ టు సఫరింగ్ అండ్ పెయిన్,
1: నేను దీనిని లక్ష్యం చేయను.
0: ఐ ఆమ్ నాట్ బాదర్డ్ ఆఫ్ దట్.
1: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
0: ఐ హావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, ఐ విల్ నెవర్ గివ్ ఇట్ అప్.
1: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్.
1: ఈనాటి యొక్క భక్తులు,
0: డివోటీస్ టుడే,
1: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
0: ఎ స్మాల్ డిఫికల్టీ, ఎ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్ చేంజ్.
1: ఇంకేమైనా కొన్ని సందేహం కలిగినా,
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
1: దాన్ని పూర్తి మార్పు చేసుకుంటారు.
0: అండ్ దట్ బ్రింగ్స్ ఎ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
1: విశ్వాసమే కోల్పోతారు.
0: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
1: కానీ విశ్వాసము కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
1: వాళ్ళ శ్వాసనే కోల్పోతున్నారు.
0: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
1: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇదే నిజమైనటువంటి భక్తి.
0: This is true devotion.
1: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu kevalam naamam cheppukuntu daarulanta tirugutunte adi bhakti kaadu.
0: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
1: Nee hrudayam nundu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
0: You should install that sacred divinity in your heart.
1: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
0: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
1: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్ట కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
0: You should burn all your desire, burn to ashes totally.
1: Anto into konju sheshamemaina manendu migilte
0: it is still remnants of desire.
1: Ayye ee durgandhanikanta moola karanam.
0: That remnants, that residue,
1: ee durvasanamanta manaku cheradaniki moola karanam.
0: That is responsible for all the foul.
1: Ee dushpravartanalakanta moola karanam.
0: That is the main cause for all the bad
1: odor. Ee durvyasamanakanta moola karanam.
0: That is the cause for bad habits.
1: Ee dushcheshtalakanta moola karanam.
0: For all bad deeds.
1: కనుకని ఈ యొక్క దురభ్యాసంలో మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
1: కానీ
0: సీ దట్ వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: కలియుగ ప్రభావం చేత,
0: ఎస్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ప్రతి భక్తులు కూడాను కోరికలు కోరికలు కోరికలు కోరికలు.
0: ఎవ్రీ డివోటీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
1: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
0: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్? దట్ సో మీన్ అండ్ చీప్.
1: Pig.
0: Like a pig, of that, of the state of a pig.
1: Pig duranga vastunnadante ento vasana vastundi.
0: One will be away from the pig because of the bad smell.
1: Aa pig nu hrudayam nunde pettukoni vidi etta bharinchukoni untunnadu.
0: How are you able to tolerate and bear the pig in you?
1: Kanukoni ee durgandham povalante,
0: in order to be free from the bad smell,
1: indulo anto into shesham unnatundi ee jalam anetundi yokka durbhavamunu povali.
0: We should give up the desire, the bad feeling, which is the water.
1: Avi poyinappude
0: the moment it's gone,
1: indulo ye maatramo durgandham manaku praveshapettadu.
0: There'll be no more of that smell any longer.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Manavudu chaala adrushtavantude.
0: Man is really lucky.
1: Adrushtavantude kaakunda
0: not only lucky,
1: ee durudrushtam dan kuda cheechukuntunnadu.
0: Not only lucky, this misfortune is also following him.
1: Ee durudrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్
1: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
0: హీ లూజెస్ ఆల్ ద డిజర్వ్డ్నెస్ టు బి.
1: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను.
0: ఇన్ ఫ్యాక్ట్ హస్ గాన్ త్రూ బుక్స్,
1: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటాను.
0: Number of discourses are given.
1: Ichi prayojanam emti?
0: What is the use of all your talks?
1: Ee upanyasalu deni kosam istunnaru?
0: Why the talks are given?
1: పనులను మోసపుంచే కోసం.
0: యూఆర్ ఓన్లీ చీటింగ్ పీపుల్.
1: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ బిట్రేయింగ్, చీటింగ్ యువర్ సెల్ఫ్.
1: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గునిగా చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ అండ్ యూఆర్ బిట్రేయింగ్.
1: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
0: అట్లీస్ట్ ఇఫ్ యూ టెల్ వన్ థింగ్ దట్ యూ ప్రాక్టీస్ అండర్స్టాండ్. నువ్వు
1: అసత్యం అనేటువంటి కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ పైల్స్ ఆఫ్ అటర్ బ్లేటెంట్ లైస్.
1: అసత్యం.
0: Lies. Untruth.
1: Untruth. కనుకనే హృదయమంతా కూడా అంట్రూత్ తో నింపుకున్నాం.
0: Therefore the heart is full of untruth.
1: అధర్మముతో మనం పెంచుకున్నాం.
0: Unrighteousness.
1: అశాంతితో మునిగిపోతున్నాం.
0: Restlessness.
1: కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
0: Therefore be away from this untruth.
1: అధర్మాన్ని కాల్చివేయి.
0: And burn this unrighteousness.
1: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
0: This is the declaration of Veda. Speak truth, follow righteousness.
1: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం.
0: Truth is God.
1: ఈ దైవ స్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
0: If you are away from this principle of truth that is God, what is it will protect you ultimately?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపడుతున్నారేమో, కానీ
0: you may pride yourself because of your spiritual path.
1: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
0: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
1: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ యు ఆర్ సపోజ్ టు గ్రో.
1: మనం పెంచుకోవాల్సినటువంటిది పవిత్రమైనటువంటి ఒక సుగంధము.
0: వాట్ యూ హ్యావ్ టు డెవలప్ ఇస్
1: అది ఏ సుగుణములు?
0: ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్చ్యూస్.
1: అవి ఏ సుశాంతిని అందించేటువంటివి?
0: ద అరోమా విల్ గివ్ యూ ద పీస్.
1: అలాంటి నిర్గుణం, నిరంజనం, సనాతనం.
0: That which is unsullied, the pure and crystal clear, eternal.
1: Nirgunam niranjanam.
0: Attributeless.
1: Sanatanam niketanam.
0: That's eternal.
1: Nitya suddha buddha mukta nirmala swarupinam.
0: It's pure, unpolluted, unsullied, and it's eternal and immortal.
1: Kanukane mottamota nivu parishuddhulu kavali.
0: So make yourself sacred.
1: Durmargamainatundi bhavalanta kuda hrudayamto nimpukoni.
0: Filling your heart with the wicked thoughts.
1: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము.
0: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్.
1: వాళ్ళను చెడగొట్టటము, నీవు చెడిపోవటం.
0: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
1: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
0: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్.
1: కేవలము ఒక ఉపన్యాసంతో అందుకునేటువంటి అంతకంటే కాదు.
0: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
1: శ్రద్ధ భక్తి కలగాలి.
0: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
1: అది ఏ శ్రద్ధ?
0: దట్ ఈ శ్రద్ధ.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
1: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికి నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
0: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్ జ్ఞాన.
1: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ ఫాస్ట్నెస్.
1: ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ హావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
1: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే
0: when once we rely on love
1: pavitramainatvanti hrudayam manaku prarambham avutundi
0: you develop sacred heart thereafter
1: aanade nee hrudayam parishuddhanga maarutundi
0: then the heart will be purified
1: prema swarupulara
0: embodiments of love
1: mukhyanga manamu cheyavalsindi emiti sadhanalu
0: most importantly what is that we should do
1: chitta shuddhi gavinchukotame
0: we should have the pure heart
1: తిరుత్తుండ ఆళ్వార్ ఉండేటువంటి వాడు తమిళనాడు లోపల.
0: ఇన్ తమిళనాడు దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ తిరుత్తుండ ఆళ్వార్.
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: హీ యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని.
0: వితౌట్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్
1: చిక్కిలమే వందరమే రామరామ రామరామ రామరామ అన్నాడు. ఈ చిత్తశుద్ధితో నేను రామ రామ రామ అని పిలుస్తున్నాను.
0: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
1: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
0: ఇన్ఫాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
1: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామము తలుస్తుంది.
0: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యు గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
1: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
1: నడక పొల్యూషన్,
0: అవర్ మెథడ్ ఆఫ్
1: మాట పొల్యూషన్,
0: అవర్ వర్డ్స్
1: వినటం పొల్యూషన్,
0: ప్రతి
1: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
0: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
1: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
1: చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేక్.
1: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బురకా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
0: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
1: ఎవరిని కూడా మోసం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడీ.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని కనుకనే మీరు మోసం చేయకండి.
0: డోంట్ చీట్ ఎనీబడీ.
1: నీకు నీవు చీట్ చేసుకునే వాడు అవుతావు.
0: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
1: లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
1: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి.
0: This is the time for rectification, for correction in a proper direction.
1: Gangana ye vidhanga parishuddham cheyadaniki prayatnam chesaro,
0: the day when you try to purify and correct,
1: aa vidhangane manavuni yokka hrudayamlo pongeetvanti yokka ee bhakti bhavalanta parishuddham cheyali.
0: Then that purifies all the feelings of devotion in your heart.
1: Maatalato idi paniki raadu.
0: The words will not help you.
1: చేతలతో పనిచేయాలి.
0: యువర్ యాక్షన్స్ విల్ హెల్ప్ యూ.
1: మనస్సు మాట క్రియలు మనిషికి ఒక్కటి అయినా,
0: ద థాట్ వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి వన్.
1: మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి.
0: ఇన్ఫాక్ట్ థాట్ వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి వన్.
1: మనస్సు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద హార్మనీ అండ్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: మనసు,
0: మైండ్,
1: మాట,
0: వర్డ్,
1: క్రియ
0: అండ్ యాక్షన్,
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
1: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
1: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్ డీడ్స్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
0: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
1: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
0: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఈ సాయి నామం తీసుకుని
0: bearing the name of Sai name,
1: sarvatra vyaparam jarugutunnaru.
0: They do business in the name of Sai.
1: Sai naamam cheta sarva vidhamulu kudanu mosam chestunnaru.
0: In the name of Sai you are deceiving many people.
1: Idi naaku ishtam ledu.
0: Bhagavan does not approve.
1: Ilanti vaaru bhaktule kaadu.
0: They are not devotees at all.
1: ఏ ఏ దేశాలకు వెళ్లి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్లి, సాయనామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు.
0: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి, డూ బిజినెస్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
0: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
1: అలాంటి నేను ఈ రకమైన వ్యాపారంలో ప్రవేశపెడతానా?
0: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
1: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నా.
0: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
1: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
0: Therefore, devotion has become a matter of business today.
1: ఈ వ్యాపారం చేసుకో.
0: You do your own business.
1: కాని సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
0: But don't do business making use of Sai name.
1: మీ వ్యాపారం సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
0: You can do your own business for the maintenance of your family.
1: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
0: But every day we find the business in the field of devotion.
1: గ్రామ గ్రామంలో ఒకడును తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
0: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
1: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
0: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీ.
1: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
0: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
1: మన హృదయాది పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి.
0: వీ షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్.
1: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అలైవ్.
1: నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
0: Without that, you are almost dead.
1: ఇలాంటి వానికి దర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
0: Better we perform the obituary rites.
1: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
0: As we pray, we should have sacred feelings and thoughts.
1: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
0: How to develop sacred ideas.
1: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
0: when once there is this mixture of worldly desire,
1: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
0: The divinity, the divine principle will be away, far off from us.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
0: You are all here with all your
1: అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాకులైపోతున్నారు.
0: But you are not able to understand this and you become simply innocent and ignorant.
1: అనేక ప్రాంతముల లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
0: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ దే బికమ్ బ్యాడ్ అండ్ దే స్పాయిలింగ్ దెంసెల్వ్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
0: యు జస్ట్ రన్ అవే ఫ్రమ్ హిమ్ విత్ అప్రోచ్ ఆఫ్
1: దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: బచ్చ సాధు సమాగమం.
0: బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: అదే మనం చేయాలి.
0: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను పాము దగ్గర పెట్టుకోకూడదు.
0: యూ కెన్ ఈవెన్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ స్నేక్ బట్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: స్లోగా చెప్పు. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
1: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
0: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
1: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
0: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్.
1: నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
0: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
1: మీకు తెలుసును.
0: యు నో దిస్.
1: ఇంతవరకు ఏనాడు కూడా ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
1: ఈనాడు భక్తులకందరికీ కూడా డబ్బే దైవము.
0: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
1: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
0: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
1: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
0: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ, హౌ కెన్ దే కాల్ దెమ్సెల్ఫ్ డివోటీస్?
1: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
0: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
1: ఇప్పుడు పూర్వం చెప్పాను,
0: భగవాన్
1: తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిండో ప్యారెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
0: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
0: But yet it has not been said to everybody.
1: కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకుని
0: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి.
1: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి,
0: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
1: స్వామి కోసం చందాలు వేస్తున్నామని,
0: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి,
1: కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
0: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
1: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
0: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్
1: వీళ్ళంతా దైవ ద్రోహులు.
0: దే ఆర్ ఆల్ ది బిట్రేయర్స్ ఆఫ్ గాడ్.
1: స్వామి పేరు పెట్టుకుని ధనం వసూలు చేసుకోవటం, ఇది నేను అంగీకరించను.
0: భగవాన్ విల్ నెవర్ ఎక్నాలెడ్జ్, విల్ నెవర్ యాక్సెప్ట్ అప్రూవ్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
1: ఇచ్చమైన ఎత్తిని వస్తుంది, కానీ నా పేరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోకూడదు.
0: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ స్వామి టు రేజ్ ఫండ్స్, కలెక్ట్ మనీ.
1: ఈనాడు
0: టుడే
1: తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర.
0: దిస్ మార్నింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ కేమ్ టు భగవాన్. టుడే హీ కేమ్ టు
1: స్వామి.
0: స్వామి,
1: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
0: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
1: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
0: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్?
1: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్.
0: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ.
1: అక్కడ కూడా నువ్వు ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
0: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్.
1: చిన్న పిల్లలు కూడా నువ్వు ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
0: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
1: కనుక
0: సో
1: మాకింత చేసి, ఇంత పోషించి, మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
0: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే?
1: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
0: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
1: ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటాదో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
0: ద ప్లేసెస్, ద విలేజెస్ వేర్ దేర్ ఆర్ నో స్కూల్స్, వీ స్టార్ట్ స్కూల్స్ దేర్, కన్స్ట్రక్ట్ దెమ్.
1: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
0: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
1: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
0: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
1: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు.
0: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: భగవాన్ టోల్డ్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఇంత తొందరపడవద్దు,
0: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
1: అంటే స్వామి, మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
0: స్వామి, నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
1: మమ్మల్ని ఇంత సర్వించి, ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా?
0: భగవాన్, యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
1: కనుకనే స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ దిస్ వే.
1: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
0: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
1: మంచిది అన్నాను.
0: భగవాన్ సెడ్ yes.
1: అంగీకరించాను.
0: భగవాన్ అగ్రీ.
1: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పడం.
0: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
1: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాడు బాధ్యత తీసుకుని,
0: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
1: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
0: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
1: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
0: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
1: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
1: మెడ్రాసు, హైదరాబాదు ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
0: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
1: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
0: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
1: కనుక నేను కావాల్సినటువంటి, నాకు మందిరాలు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్, టెంపుల్స్.
1: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ.
1: ఆనందంగా సేవలు చేస్తుండండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ.
1: వాళ్ళు మీ యొక్క ప్రార్థన అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
0: యూ జస్ట్ గివ్ అప్ దో యూఆర్ యువర్.
1: వాళ్ళ కర్మ వాళ్ళది.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ.
1: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
0: యూత్, యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
1: ఈ దిక్కులేనటువంటి వారికంతా తగినటువంటి సహాయం చేయండి.
0: హెల్ప్ దోస్ ఫోర్ లోర్న్ హూఆర్ హెల్ప్లెస్.
1: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్లకు కొంత ఆహారం అందించండి.
0: సర్వ్ ఫుడ్ టు దోస్ హూఆర్ హంగ్రీ అండ్ హూఆర్ నీడీ.
1: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
0: ఇన్ఫాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
1: కనుకనే ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
1: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
0: సర్వ్ అదర్స్, వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్, బీ ప్రిపేర్డ్ టు డూ దాట్.
1: కనుక మీరు వారి కోసం, వీరి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
1: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
1: నేనిస్తాను కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
0: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ, డోంట్ కలెక్ట్ మనీ.
1: ఈ చందాలకు పోయేదిని, ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
0: యూ జస్ట్ కలెక్ట్ దే గివ్ యూ 100 rupees అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 rupees వర్త్
1: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకి అక్కర్లేదు
0: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్
1: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి నేను ఇస్తాను
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ
1: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు
0: భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్ వై షుడ్ వీ సఫర్
1: ఎవరిని మీరు ఆశ్రయించకండి
0: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్ డోంట్ గో టు ఎనీబడి
1: వాళ్ళు ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు
0: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ
1: ఈ వేదాంతం అంతా దమ్మిడికి పనికిరానట్టు
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్
1: యూస్లెస్ యూస్లెస్ యూస్లెస్
0: ఇట్ ఈస్ యూస్లెస్ యూస్లెస్ డబుల్ యూస్లెస్ మల్టిపుల్ యూస్లెస్
1: ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి
0: నాట్ ఓన్లీ హియర్ ఎవ్రీవేర్ సిమిలర్
1: ఇంగ్లాండ్ పోయి చూడండి జపాన్ పోయి చూడండి జర్మనీ పోయి చూడండి ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే
0: యూ గో టు ఎనీ కంట్రీ జర్మనీ జపాన్ ఎనీ కంట్రీ సేమ్ బిజినెస్
1: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది
0: ద సేమ్ న్యూస్ ఈజ్ రిసీవ్డ్ హియర్
1: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి
0: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్
1: ఈ న్యూసెన్స్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను
0: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్
1: ఇవి నేను వినవలసింది
0: ఇస్ ద థింగ్ దట్ యు షుడ్
1: అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ ఆనందంగా ఉంటున్నారు అందరూ సౌఖ్యంగా ఉన్నారు అలాంటివి నేను వినాలి
0: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వి ఆర్ హ్యాపీ దట్ వి ఆర్ ప్రోగ్రెసింగ్ దట్ వి ఆర్ ప్రాస్పరింగ్ దట్ వి ఆర్ అడ్వాన్సింగ్
1: స్వామి పేరుని ఈ విధంగా కొడును ప్రయాణం లోపల కొంచెం అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి
1: డివోషన్ అమ్మనే కూడదు
0: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్
1: ఓషన్ అయినా కూడా మంచి నీళ్లు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రం ఇవ్వదు
0: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్
1: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి
0: డోంట్ అలౌ ఎనీబడి నియర్ యూ ఫీ ఆస్క్స్ మనీ
1: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది
0: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ
1: నేనే ఎవరిని కూడా అడగటం లేదు
0: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి
1: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను
0: హౌ ఇస్ ఇట్ దట్ యు వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్
1: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి
0: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్ ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేషన్
1: నాకు డబ్బుతో అవసరం లేదు
0: భగవాన్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ
1: నాకు ప్రేమతోనే అవసరం
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
1: గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్
0: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ గివ్ అండ్ టేక్ లవ్ గివ్ అండ్ టేక్
1: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు
0: దట్ లవ్ ఇస్ ఎనఫ్ ఫర్ భగవాన్
1: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి
0: Redeem, liberate your lives through this love.
1: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
0: There is no other greater devotion beyond love.
1: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
0: Any task you can do with this love.
1: ఒక టంబ్లర్ నీళ్లు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
0: If you just supply the tumbler full of water to one who is thirsty, that is enough.
1: అంతకంటే ఏం కావాలి?
0: What else is needed?
1: దాహం తీర్చాలి.
0: You should quench the thirst.
1: ఆనందాన్ని అనుభవించాలి
0: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్
1: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు
0: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ డివోటీస్ 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్
1: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది
0: In fact, earlier days it was
1: భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు
0: ఇన్ ది ఎర్లియర్ డేస్ ఆల్ డివోటీస్ యూజ్ టు అసెంబ్లీ
1: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు
0: డే బై డే థీవ్స్ నంబర్ ఇస్ ఇంక్రీజింగ్
1: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు
0: మార్నింగ్ దే స్మియర్ విభూతి ద వెర్మిలియన్ ఆన్ ది
1: స్కార్ఫ్ పెట్టేస్తారు
0: అండ్ దే విల్ హావ్ ద స్కార్ఫ్
1: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా
0: బట్ దే మూవ్ అబౌట్ వాండర్
1: ఏమి తిరగటం వీళ్ళు
0: వాట్ ఇస్ దిస్ వాండర్
1: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు
0: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్
1: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు
0: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరు ప్రేమను పెంచుకోండి
0: డెవలప్ లవ్ మోర్
1: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు
0: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్
1: ఆ ప్రేమను చెంచుకోకుండా
0: See that you don't lose it.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా తుంచుకోకుండా
0: యూ షుడ్ నాట్ కట్ ఇట్ షార్ట్
1: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి
0: ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఫుల్ అండ్ ఇన్
1: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ ఎనీ టెంపుల్
1: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు
0: నథింగ్ నో కన్స్ట్రక్షన్
1: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు
0: నథింగ్ నో
1: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు
0: నో టెంపుల్స్
1: ఏది నాకు అక్కర్లేదు
0: భగవాన్ డస్ నాట్ వాంట్
1: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు
0: ద టెంపుల్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ భగవాన్
1: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
1: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
1: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
0: ఇన్ఫాక్ట్ హీ ఫీల్ సో సారీ.
1: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కుటుంబ సంచారం చేస్తున్నారే.
0: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
1: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
1: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
0: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
1: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది.
0: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెత్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
0: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
1: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
1: మెత్తగా వస్తారు.
0: దే కమ్ టు యూ సాఫ్ట్లీ.
1: సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కు ఒక నమస్కారం వెళ్ళిపోండి అని.
0: సంబడీ విల్ కమ్ టు యూ క్లోజ్లీ, సార్ ఐ వాంట్ టు డూ బిజినెస్, యూ విల్ సే ఓకే ప్లీజ్ గో.
1: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులు గారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ఫూల్స్ హూ విల్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
1: ఫూల్స్ ఫూల్స్
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ఇఫ్ దే హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
1: మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు.
0: డోంట్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్ రీజన్స్ ఆఫ్ బిజినెస్.
1: ఈ ఫ్రెండ్షిప్ కింద గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి.
0: సే గుడ్ బై టు సచ్ ఫ్రెండ్షిప్స్.
1: మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
1: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
0: భగవాన్ హ్యాస్ నెవర్
1: చేయను.
0: హీ విల్ నెవర్ డూ ఇట్.
1: అసత్యం చెప్పను.
0: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూ.
1: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
1: కనుక ఎవరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
1: అనేక మంది
0: మెనీ
1: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే.
0: When Bhagwan visited Bombay long back,
1: Nagar Sankirtan chestundetunti varu.
0: There was Nagar Sankirtan in those
1: bhajan lu chestundetunti varu.
0: There were bhajans in those
1: eritrom lu kuda bhajan chestundetunti varu.
0: They have
1: road lo anta bhajan chestundetunti varu.
0: Namasmaran there aerodrome.
1: Ee naadu
0: aerodrome everywhere.
1: Ekkade gaani namasmarane ledhu.
0: Today there is no namasmarana anywhere.
1: Unnaru chaala mandi bhaktulu kodanu.
0: In fact there are many devotees.
1: Kaani vaallu ilante pidinto praveshinchalaniki ishtam ledhu.
0: But they are not prepared to follow this path.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి మెడ్రాసు హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే మెడ్రాస్ హైదరాబాద్.
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటేనే మనసు ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ does not want to visit.
1: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
0: And let us support those who think of God.
1: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
0: God will never give up anybody.
1: అందరినీ ఆదరిస్తాడు.
0: In fact, he will support everybody.
1: దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు.
0: God will not have any differences.
1: బయట ఉన్నటువంటి వారు ద్వేషం పెట్టుకోవచ్చు.
0: The other people may have hatred.
1: కానీ దైవంకి ఏమాత్రము ద్వేషం లేదు.
0: God has no dislikes or hatred.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: God is full of love, love, love only.
1: ఈ ప్రేమని మీరు పెంచుకోండి.
0: And develop this love more.
1: రేపటి దినము
0: tomorrow.
1: కాన్వికేషన్ తో కాన్వికేషన్ కాదు.
0: Valedictory function. Tomorrow is a valedictory function.
1: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us what we are supposed to do, what we should make others do in the organization.
1: నాకు భక్తులు ఎవరికను ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్, దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
1: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: దిస్ ఈజ్ ఓన్లీ క్వాంటిటీ.
1: ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ.
0: భగవాన్ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ. క్వాలిటీ.
1: వై బ్యాలెన్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: Why barrels of donkey milk?
1: 1 teaspoon of cow milk better.
0: 1 teaspoon of cow milk is much better.
1: కనుకనే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
0: If enough of you are, we have one or two with good ideas.
1: కనుక
0: so,
1: state presidentlu,
0: the state presidents,
1: trust conveners, తగినటువంటి జాగ్రత్తలు వహించి,
0: they should take care.
1: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
0: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్.
1: లేకపోతే వదిలిపెట్టండి.
0: ఆర్ ఎస్ బెటర్ దే రిజైన్.
1: మేము చూసుకుంటాం.
0: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ.
1: మాకు చేత కాక మీకు అందించలేదు.
0: నాట్ దట్ వీ కాన్ డూ యువర్ దట్ యుర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్.
1: మేము కావాల్సింది మేము చేయవచ్చును.
0: Yes, we can do for ourselves.
1: All India President కూడా ఉన్నాడు.
0: All India President is here.
1: ఈ All India President కూడా ఇక్కడ గమనించాలి.
0: All India President also should note.
1: ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసిపారవి.
0: All such people of this sort should be removed immediately.
1: Immediately.
0: Immediately, forthwith.
1: ఇక దినాలు కూడా వాళ్ళకి ఇక్కర్లేట్లేదు.
0: We should not wait.
1: ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా?
0: What is that we lose by removing them?
1: ఎంతైనా జరుగుతుంది.
0: Yes, we can do a lot.
1: అలాంటి మూర్ఖుల్ని ఈ నుంచి తీసివేయాలి.
0: All such fools should be dismissed.
1: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
0: భగవాన్ ఇస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దేర్
1: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండర్ ఆర్ విత్ ఇన్ హిమ్.
1: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
0: బట్ సిన్స్ హి డిడ్ నేను ఎవరికైనా
1: చెప్పాలి.
0: And he should find a place.
1: ఈనాడు అనేక మంది చేరినారు కనుకని ఇది సరైన అవసరం.
0: Today, since all of you have assembled, this is the right time for Bhagwan to explain.
1: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
0: This is the right time that he has chosen to tell us.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love.
1: మీరందరికూడను ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
0: All of you develop love and cut that, kill that hatred.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు అవలంబించాలి.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
0: వి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాటలాడాలి.
0: By the time we cross the road, we dance along to the same tune.
1: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
0: We should burn all such evil traits.
1: Aa vidhanga untundi meeru aastika tattvanni abhiruddhi parichadaniki prayatninchali.
0: We should develop that principles of theism in the
1: daivam eppudu kodunu samsiddhanga untunnadu.
0: God is ever ready.
1: Adigindi ichadaniki siddhanga unnadu.
0: The moment you solicit, is ready to confer.
1: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
0: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
0: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
1: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
0: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
1: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి,
0: నో దిస్ ట్రూత్ వెల్,
1: తెలియనటువంటి వారికి తెలియజెప్పి,
0: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
1: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవాల్సినటువంటిది.
0: Demonstrate the devotion in the proper sense, which is in state of silence.
1: Asatyamto jeevitanni paadu cheyakandi.
0: Don't spoil your lives, proceed along the untruthful path.
1: Kalukane emaru satyam bhujat, satyame daivamu.
0: Speak truth, speak truth.
1: Kaluka ee satyamto mee jeevitanni gadipi,
0: when you lead a truthful life,
1: ee satyam chethane mee jeevitanni antyam cheskondi.
0: And we have to end our lives in truth.
1: రేపటి దినము,
0: టుమారో,
1: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను తీసుకుని రండి. తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
0: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్ యువర్ డౌట్స్.
1: దుస్సంగాన్ని మాత్రం దూరం చేయండి.
0: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
0: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
1: అది మీరు చేస్తే అది నాకెంతో ఉపకారమైనట్టు అవుతుంది.
0: వెన్ యూ డూ ఇట్, భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
0: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
1: నా పని నాకేమీ అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హింసెల్ఫ్.
1: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ అటెండింగ్ హిస్?
1: నేనే చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హింసెల్ఫ్.
1: చిన్న చిన్న పని కూడా నాకు నేనే చేసుకుంటాను.
0: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్ టు.
1: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
0: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడీ.
1: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
1: కనుక మీరేమి నాకు ఆ హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగిన రీతిగా తీర్చిదిద్దండి.
0: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినాశుక శాంతి నహి. హరి భజన.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఎక్కడ రాదు.
1: వెన్ హీ హ్యాస్ రిసీవ్డ్ ద పెయిన్, వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హిమ్సెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడీ.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: At that time, Bhagavan accepted this, received this
0: suffering.
1: He could escape, but Bhagavan has to experience this suffering. So he has to experience this suffering. The time schedule that the other person has to suffer has to be experienced by Bhagavan. He has no suffering whatsoever. No difficulty.
0: మీకు తెలుసును.
1: You know this.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: When there is so much of swelling on the side, is it possible to speak?
0: No.
1: Impossible.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: No suffering, pain.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: Because Bhagavan is accepted with love.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be comfortable.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: Bhagavan has no suffering.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: Don't feel sad that Bhagavan is suffering.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: Bhagavan is ready to receive our suffering furthermore.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్ సో ఎవర్.
2: యూఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you. Sai Ram.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.

ಬಂಧುಜನೆ ವಿದೇಶ ಗಮನೆ ವಿದ್ಯಾಪರಂ ಲೋಚನಂ.

0: విద్యాధికారులార, విద్యాబోధకులార, విద్యార్థులార,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ స్టూడెంట్స్,

0: ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి మానవునకు విద్యయే అలంకారం.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ యాడ్స్ టు ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ప్రచన్న గుప్తం ధనం. ఈ విద్యయే గోప్యమైనటువంటి ధనం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ది హిడెన్ ఫార్మ్ ఆఫ్ వెల్త్.
0: ఈ విద్యయే కీర్తి సుఖము భోగములకు ఆధారము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ ది బేసిస్ ఫార్ రెప్యుటేషన్ కంఫర్ట్ అండ్ ప్లెజర్.
0: విద్యయే గురువులకు గురు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విద్య విదేశములకు వెళ్ళినప్పుడు బంధువు వలె మనకు తోడ్పడుతుంది.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ యాజ్ ఎ రిలేషన్ వెన్ యూ గో అబ్రాడ్.
0: విద్య మూడవ నేత్రం వంటిది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది థర్డ్ ఐ.
0: ఇట్టి పవిత్రమైన విద్య రాజుల ఆస్థానమునందు గౌరవం అందుకునేటువంటి యొక్క మహాపాత్రను ధరించినటువంటిది.
1: ఇట్స్ ఓన్ ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యూ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది కింగ్స్.
0: విద్యకి ఇచ్చినటువంటి ఘనత ధనమునకు లేదు.
1: ద గ్రేట్నెస్ అటాచెస్ టు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దేర్ టు వెల్త్.
0: ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి మానవుడు కేవలము పశు సమానమే.
1: ద వన్ విదౌట్ దిస్ సీక్రెట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ప్రప్రథమంలో జన్మించగానే తన తల్లిదండ్రులను ఏ విధంగా గుర్తించగలడో,
1: జస్ట్ యాజ్ ద చైల్డ్ కెన్ రికగ్నైజ్ ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్టర్ బర్త్,
0: అదే విధముగానే జన్మించినటువంటి దేశం యొక్క చరిత్రను ఈ దేశం యొక్క సంస్కృతిని ప్రతి విద్యార్థికుడను గుర్తించాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ రికగ్నైజ్ హ్యావింగ్ టేకన్ బర్త్ ఇన్ దిస్ కంట్రీ ద హిస్టరీ అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: దేశం మాతృభూమి.
1: దిస్ ఇస్ మదర్ ల్యాండ్.
0: మన యొక్క సంస్కృతి పితతో సమానము, అనగా తండ్రితో సమానమైనటువంటిది.
1: ద కల్చర్ ఈజ్ అవర్ ఫాదర్.
0: ఇట్టి సంస్కృతిని మానవుడు గుర్తించుకొనకుండినా తన యొక్క దేశం యొక్క స్థితిని ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేడు.
1: ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద కల్చర్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ది కంట్రీ.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ సెకండ్ టు నన్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్.
0: న్యాయమే వీరి సరి అయినటువంటి యొక్క ప్రాణము.
1: దేర్ లైఫ్ ఈజ్ ది జస్టిస్.
0: కాలము చే మారక, చరిత్రచే మాయక, ప్రళయము చే కుంగక, సృష్టిచే పెరుగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పన ఏ భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ట్రూత్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డజంట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ హిస్టరీ అండ్ ది క్రియేషన్ యాస్ వెల్.
0: విద్యార్థులు సత్యమును ధర్మమును కాపాడిన సత్యధర్మములే దేశమును కాపాడుతాయి.
1: ఇఫ్ స్టూడెంట్స్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: విజయము సత్యధర్మములనే వరించును కాని ధనకనక వస్తువాహనాదులు కాని పదవులు కాని వరించదు.
1: యూ విల్ ఓన్లీ బి సక్సెస్ఫుల్ ఇఫ్ యూ ఫాలో ద సత్య ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ అండ్ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ బేసింగ్ ఆన్ ద వెల్త్ పొజిషన్.
0: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి మేధావి అయినప్పటికీ, ఎంతటి పదవిలో ఉండినప్పటికీ, వీటితో పాటు మానవతా విలువను కూడాను విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
1: యు మే బి ఎన్ ఇంటెలెక్చువల్, యు మే బి ది వన్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ అండ్ వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, But you have to develop the human values also.
0: నిజముగా ఈనాడు భారతదేశమున మానవతా విలువ క్షీణించిపోవటం చేతనే మానవత్వం కూడాను క్రమక్రమేణా దిగజారిపోతుండాలి.
1: Today the human values are on the decline in Bharat and therefore the human values are totally lost.
0: ఆధునిక యుగమునందు అతి వేగముగా పెరుగుతూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము,
1: the technology that has been increasing in the modern age,
0: inka aneka rakamlainatundi okka samasthalanu gurinchi manam cheppanakkaraledu. ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది అతి ప్రళయంగా అభివృద్ధిగాంచి భౌతికంగా దేశంలో చాలా మార్పులు తెప్పించుతున్నది.
1: Not to make a mention of other fields that have been increasing, this technology brought a total change in the way of life.
0: ముఖ్యంగా మానవ జీవితంలో నైతిక విలువ కుంగజేసింది.
1: The moral values are completely ruined today.
0: ఇంకా ఆధ్యాత్మిక ధార్మిక విలువలందు ప్రణామములు పూర్తి పరిమాణము చేస్తూ వస్తుంది.
1: The spiritual and the moral values have totally changed.
0: దీని ప్రమాణములు కూడాను పూర్తి నశించిపోయినవి.
1: Its standard is also totally lost.
0: కనుక ఈనాటి విద్యార్థులు విద్య కంటే గుణమును అధికంగా పోషించుకోవాలి.
1: Therefore, students should foster and develop the virtue more than education.
0: Adhika vidyavantula prayojakulai purna sunthulu sada poojulai.
1: All highly educated people, they are not looked with all respect. Ee vidya kante revered
0: gunamunu amitanga poshinchukovali.
1: Therefore, we have to foster virtues.
0: Gunavantula vallane samajamunaku ento sreyasthu kalugagaladu.
1: The society will have all the security and welfare because of virtuous people.
0: Kanuka prati vidyarthi kudanu samajika drishtini tana manasunandu unchukoni samajika sevani samajikanu samrakshinchadame sariyainatundi lakshyamani bhavinchali.
1: Therefore, every student must have this social awareness and must protect the society by serving
0: vidya anaga emiti.
1: What is education?
0: Kevalamu గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ ది ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డూ యూ థింక్ దట్ దోస్ దట్ నో రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ఎడ్యుకేటెడ్?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా?
1: కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్ బై ఎర్నింగ్ ఎ డిగ్రీ?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగునా?
1: వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్ కెన్ ఎడ్యుకేషన్ అచీవ్ ద పర్పస్?
0: బ్రతుకుటకే విద్య ఎన్నా పశుపక్షులు బ్రతుకులేది.
1: If education is just for a living, don't you find the birds and animals living?
0: Kanuka bratuke pradhanam kaadu.
1: So it's not a living that's important.
0: Jeevitham yokka aadarshamu atyavasaram.
1: It's only life ideals that's are important.
0: Nitya sukra sukrutulanni vikruti jindi maruchundi.
1: All the eternal values have taken a perverted form now.
0: Pavitra prakruti pratidinamu prajala veedi povuchundi.
1: This sacred nature is far away from society.
0: Daya dharma aacharanalanni duracharam avutundi.
1: Acts of compassion, righteousness have not been revered today. They are treated as unrighteous.
0: Arya veda vidyalu anage durvidyalu perugutundi.
1: The knowledge of ancient Veda is on the decline, whereas wrong paths of education.
0: Prachina kalam nundi Bharat desamu aadhyatmika sampatti cheta అన్ని దేశములకు శాంతి సుఖములను అందిస్తూ వచ్చింది.
1: In ancient times, Bharat has been giving the peace and comfort spiritually to the world.
0: కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క ఆదర్శము.
1: The ideal of Bharat lies in praying for the welfare of the entire mankind.
0: కానీ ఈ విద్యా విధానములో ఈ విధమైనటువంటి వికృతి మార్గమును పొందడానికి కారణమేమిటి?
1: What is it that's responsible for this wrong path in the field of education?
0: Intiloni tallidandrulu,
1: parents at home,
0: vidya samasthalayandu adhyapakulu,
1: teachers in institutions,
0: samajamunandu nayakulu,
1: leaders in society,
0: sariyainatuvanti yokka ఆదర్శాన్ని నిరూపించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క మార్గము పెడమార్గంగా పారింది.
1: As they do not set an ideal, the students are following the wrong path.
0: ఇంటిలోని తల్లిదండ్రులు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: Parents at home, they tell one thing and do differently.
0: అధ్యాపకులు కూడాను బోధించుట ఒకటి, తాము ఆచరించుట మరొకటి.
1: Teachers also teach something and their action is totally different.
0: నాయకులు కూడాను చెప్పుట ఒకటి, తాము చేయుట మరొకటి.
1: Leaders too, they say something and act different.
0: కనుకని విద్యార్థులు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వారు కనుక అన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు.
1: As students are highly intelligent, they'll be observing.
0: కనుక ఈ పెద్దలైనటువంటి వారే పెడమార్గం పట్టుచున్నప్పుడు మనము మరొక మార్గం పట్టడంలో తప్పు లేదు కదా.
1: When elders are proceeding along the wrong side, the youngsters will think, why not we also go in the wrong way?
0: ఆవే పంటలో చేరి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా?
1: When you find the cow just grazing grass all around, you find the calf on its edge.
0: కనుక దీనికి అన్నింటికీ పెద్దలే మూల కారణము.
1: For all this, elders are responsible.
0: ప్రప్రథమంలో ఇంటి యందు తల్లిదండ్రులే దీనికి సరి అయినటువంటి ఆదర్శంగా నిరూపించలేకపోవటం.
1: The first reason is the parents have not set a proper ideal.
0: తల్లిదండ్రులకు కేవలం విద్యను అభ్యసించి ఉద్యోగంలో పోయి చక్కగా ధనమును ఆర్జించడమే అనేటువంటి లక్ష్యంలో మాత్రమే తల్లిదండ్రులు ఉంటారు.
1: The parents have got in their main view that their ward should be educated.
0: కుమారుడు సద్గుణవంతుడు కావాలని, సదాచార సంపన్నుడు కావాలని, ఆదర్శ పుత్రుడుగా నిర్మించాలని అనేటువంటిది ఏమాత్రం కూడా తల్లిదండ్రులు ఈనాడు లేకపోతుండాలి.
1: Parents today, they don't desire to have the children who would follow the righteous conduct, righteous path with all good ideals and set an example to the society.
0: తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించవలసింది.
1: Parents should love their children.
0: కాని ధృతరాష్ట్రుని ప్రేమగా ఉండకూడదు.
1: But not the love of ధృతరాష్ట్ర.
0: పిల్లలు ఏమి చేసినప్పటికీ దానిని సమర్థించుకుంటూ పోకూడదు తల్లిదండ్రులు.
1: The parents should not support all the actions of their children.
0: తప్పుకు తగిన శిక్ష, ఒప్పుకు తగిన ఫలితమును అందిస్తూ రావాలి.
1: They should punish when they commit a mistake and appreciate.
0: ఈ విధమైనటువంటి గృహములో శిక్షణ అందించినప్పుడే సమాజంలో కూడా విద్యార్థులు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారు.
1: When such a training is given at home, they will be ideal citizens.
0: ఈనాటి విద్యార్థులు, ప్రతి విద్యార్థి కూడాను సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖంగా జీవించాలి అని ఆశిస్తున్నాడు.
1: Every student wants to lead a happy life, that he wants happiness.
0: Comfort life.
1: Comfort.
0: ఈ సుఖం అంటే ఏమిటి?
1: What do you mean by comfort?
0: ఈ సుఖం అంటే ఏమిటో వారికి తెలియటం లేదు.
1: They have no idea of the comfort.
0: తెలియనటువంటి సుఖాన్ని ఆశిస్తున్నారు.
1: They want that, they do not know.
0: కానీ వారి దృష్టిలో సుఖం అంటే కేవలం తినటము, త్రాగటము, తన ఇష్టానుసారం సంచరించటము, కాలమును మర్చి జీవించటము, ఇదే సుఖమని భావిస్తున్నారు.
1: They think that all the comfort lies in eating, drinking, spending the time as they like.
0: కానీ కాలమును మరచి జీవించటము మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణము కాదు.
1: To trespass the limitations of time is not the quality of humanity.
0: తిని, త్రాగి, ఇష్టానుసారం ఇంద్రియములకు సరి అయినటువంటి ఆనందమును అందించి తము ప్రపంచాన్ని మరిచినటువంటి యొక్క పశుపక్షాదులు ఎన్నో ఉంటున్నాయి.
1: There are many birds and beasts that eat, drink and forget the passage of time.
0: కాలమును మరచి జీవించడానికి మనిషిగా పుట్టవలన
1: should you take the birth of a human to forget the time?
0: Kaadu, kaadu. Jantunam narjalma dullapam. Manava janma chaala utkrishtamainatundi, saujanyamainatundi, sausilyamainatundi.
1: The human birth is highly valuable, highly sacred and noblest.
0: Atti manava janmam etti kevalam pasipaksha mrugadala vale manam sukhanni anubhavinchalukovatam idi kevalam vidyarthulike kaadu manavatvamunike kalankam.
1: Having taken the birth of a human being, if we are after comforts like birds and beasts, it's a matter of blemish to the entire human race.
0: సుఖం అంటే ఏమిటి?
1: Actually, what is comfort?
0: మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి.
1: To put a ceiling on our desire.
0: ఇంద్రియములను నిగ్రహించాలి.
1: Have sense control.
0: అప్పుడే మనకు సరి అయినటువంటి ఆనందము మనకు లభ్యమవుతుంది.
1: Then only you can have true happiness.
0: ఇది నిజమైనటువంటి స్వార్థ ఒక నిజమైనటువంటి ఒక స్వతంత్రము.
1: This is only true independence.
0: ఏమిటి స్వతంత్రము?
1: What is independence?
0: స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు.
1: Independence doesn't mean to act as you like, as you please.
0: స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఒక ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము.
1: స్వ ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ద హృదయ
0: సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి ఒక తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థమిస్తుంది.
1: ద నియర్నెస్ అండ్ ద ప్రాక్సిమిటీ అండ్ ఐడెంటిటీ ఇన్ మర్జ్ ఇస్ పాసిబుల్ త్రూ ది స్వేచ్ఛ.
0: కనుక ఆత్మ జ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము, ఇవి నిజమైనటువంటి ఒక స్వాతంత్రము.
1: ట్రూ ఇండిపెండెన్స్ మీన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద క్వెస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతీయులు స్వాతంత్రమును సంపాదించారు కానీ ఐకమత్యమును సంపాదించలేదు.
1: టుడే అన్ఫార్చునేట్లీ వి వన్ ద ఫ్రీడమ్ బట్ వి హావ్ నాట్ అచీవ్డ్ యూనిటీ.
0: విద్యార్థులారా, ఐకమత్యము చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: వ్యక్తిగా సాధించలేనిటువంటి కార్యములు సమష్టిగా సాధించడానికి ఎంతయో అవకాశం ఉంటుండాలి.
1: వాట్ దట్ కెనాట్ బి అకంప్లిష్డ్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ కెన్ బి అచీవ్డ్ బై వే ఆఫ్ సొసైటీ.
0: వేదము కలిసిమెలిసి తిరుగుదాం,
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి పెరుగుదాం,
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
1: లెట్ us డెవలప్ దాట్ వాట్ వి హావ్ నోన్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అని.
1: లెట్ us లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అందరూ కలిసిమెలిసి ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ లివ్ టుగెదర్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది శక్తి సంపన్నులు లేకపోలేదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ పీపుల్ ఆఫ్ కెపాసిటీస్.
0: శ్రీమంతులు లేకపోలేదు.
1: There are rich people too.
0: మహారాజులు లేకపోలేదు.
1: There are mighty kings.
0: మేధావులు లేకపోలేదు.
1: There are intellectuals.
0: విద్యావంతులు లేకపోలేదు.
1: There are educated.
0: శూరులు, వీరులు, గంభీరులు కూడాను కావలసినంత మంది భారతదేశంలో ఉద్భవించారు.
1: In Bharat there are people of valor and courage, chivalry.
0: కాని ఒకరికి ఒకరికి ఐకమత్యం లేకపోవటం చేతనే భారతదేశం పరదేశీయుల పాలై అనేక విధములైనటువంటి ఇక్కట్లకు గురి అవుతూ వచ్చింది.
1: Because there is no unity between two individuals, Bharat has come under foreign rule.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము విద్యార్థులలో అభివృద్ధి కావాలి.
1: Students should develop this sort of unity.
0: దేశం యొక్క సౌభాగ్యము,
1: the welfare of the country,
0: దేశం యొక్క కీర్తి,
1: the reputation of the country,
0: విద్యార్థుల యొక్క నడవడికపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Is based on the behavior of the students today.
0: కనుకనే విద్యార్థుల యొక్క నడత సక్రమమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore the conduct of the students should be good.
0: భవిష్యత్తు భారతీయ నాయకులంతా కూడాను ఈ నేటి విద్యార్థులే.
1: The future leaders are the students today.
0: కనుకనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మీరు ఈ విద్యాస్థితి ఎందే చక్కని గుణములను అభివృద్ధి పరచుకొని, చక్కని ఆచరణలంతా కూడాను అభివృద్ధి పరచుకొని, దేశక్షేమం యొక్క లక్ష్యాన్ని మీ చిత్తమునందు ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore right at the stage of as a student you should develop virtues. You should have correct ambitions and aspirations and work for the welfare of this country.
0: సమాజం యొక్క శ్రేయస్సే మన లక్ష్యంగా భావించాలి.
1: We should keep the social welfare as our aim.
0: కార్యశూరులై విద్యార్థులు ఈ సమాజంలో ప్రవేశించాలి.
1: You should be men of action and enter into society.
0: ఆత్మవిశ్వాసంతో,
1: with self confidence,
0: ఈ యొక్క సమాజంలో ప్రవేశించి,
1: stepping into society,
0: తగిన విజయాన్ని సాధించాలి.
1: You should be successful.
0: అది ఈనాడు చాలా అవసరమైనటువంటిది.
1: దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: నవ సమాజము, యువ సమాజము, సమ సమాజము అని అనేక సమాజములు ప్రారంభిస్తున్నారు.
1: పీపుల్ రిఫర్ టు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సొసైటీ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ, ఏ న్యూ సోషల్ ఆర్డర్.
0: ఏ నూతన సమాజములు కూడా మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీ మోడర్న్ సొసైటీ.
0: గుణవంతులైనటువంటి బాలబాలికలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: We want the youngsters of virtues today.
0: అట్టి గుణవంతుల వల్లని ఈ దేశము సరైనటువంటి ఒక స్థితికి రాగలదు. కానీ కేవలము సమాజమును స్థాపించి, సమాజం యొక్క నిబంధనలు ఉల్లంఘించి కేవలం ప్రవర్తించడము ఇది కాలమును వ్యర్థం చేసినట్టే అవుతుంది.
1: Therefore we want men and women of virtues who will only work for the development of this country, who will certainly follow the discipline of this country.
0: ఒక సమాజము, అదే మానవ సమాజము.
1: There is only one society, that is the human society.
0: మానవులందరూ ఒక్కటే.
1: The entire humanity is one.
0: అందరూ ఐకమత్యంగా కలిసి,
1: all should stand united.
0: పని చేస్తే భారతదేశము ఎంత ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: If all of us work together, we will be an ideal to the entire world.
0: 90 కోట్ల భారతీయులు ఉంటున్నారు.
1: There are few Bharatiyas.
0: 90 మంది భారతీయులు ఎందుకూడను ఒకరికొకరు ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఆ విధంగా చేసుకుంటూ పోతే 90 కోట్లు కూడాను ఒక్క శరీరంగా తయారవుతుంది.
1: If we go on adding 90 crores of population plus and plus, we will stand united.
0: అప్పుడే దేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ దిస్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: భారతదేశమునందు ప్రాచీన కాలం నుండి కూడాను మనము తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Right from the ancient times in Bharat there are lots of things that we have got to know.
0: కాని ప్రాచీన కాలములో భారతదేశము మానవత్వము అంటే ఏమిటో కొంత మీరు విచారించాలి.
1: You have to understand what is meant by humanity, human quality.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In the sacred land of Bharat, it is only forbearance that is the beauty.
0: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయతి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: Of all the rituals, adherence to truth is the strictest form of penance.

0: Just as the elephant is not aware of its mighty strength.
1: అట్టులైనారు భారతీయులు నేడు.
0: Bharatiyas have become like that today.
1: ఎంత బలం.
0: What strength it is.
1: ఎంత త్యాగం.
0: Sacrifice.
1: ఎంతటి న్యాయం.
0: The justice.
1: ఎంతటి ధర్మము.
0: The righteousness.
1: ఇట్టి భారతదేశము ఇంత బలం ఉండి కూడాను తన బలమును తాను గుర్తించుకోలేకపోతుండాలి.
0: Bharat with all these qualities has not recognized, has not been aware of it.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పెరిగిపోతుండాలి.
0: The reason is selfishness and self-interest are increasing.
1: ఏనాడు స్వార్థము ద్వేషము చంపితిమో ఆనాడే శాంతిని మనం అందుకోగలం.
0: That day when you totally kill selfishness and hatred, then only you will earn peace.
1: జనులు ఎందు కూడాను అప్యాప్యమైనటువంటి ప్రేమ అధికమవుతుంది.
0: Even among people there will be love.
1: ఏనాడు స్వార్థము ద్వేషము మనస్సులో గూడు కట్టుకుని ఉన్నదో అంతవరకు కూడాను మానవునికి శాంతి శాంతి శాంతి ఏనాడు కూడాను లభించదు.
0: So long there is selfishness and hatred in the hearts of the people, they can never be peaceful.
1: కనుక మొట్టమొదట మనకు శాంతి కావాలి.
0: First we need peace.
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: We have to develop human quality.
1: మానవత్వం అనగా మాటయు తలపును ఒకటిగా నుండుట ఒప్పుదలను. ప్రతి మానవుడు కూడాను మానవత్వం అనగా ఏమిటి? తన యొక్క మాట, తన యొక్క హృదయము, తన యొక్క చేతులు, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The true human quality is the harmony of thought, word and
1: deed. అదే the proper study of mankind is man.
0: That is the proper study of mankind is man.
1: ఈ mankind అనేటువంటి thoughts, words and action మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: There should be unity of thoughts, words and action.
1: ఈనాడు అట్టి ఆదర్శవంతమైన అట్టి న్యాయవంతమైన అట్టి మానవశీలమైనటువంటి యొక్క ఏకత్వము ఈనాడు భిన్నత్వంగా మారిపోయింది.
0: That principle of unity which is ideal, full of justice and human, is not there today.
1: Kanuka vidyarthulara,
0: so students,
1: vidya anaga kevalam grantha parichayam maatrame kaadu.
0: Education doesn't mean
1: ee naati vidya vidhanamu chaala maarpu tevalsi ostundi.
0: Education system has got to be changed totally.
1: Kaaranam emiti?
0: What's the reason?
1: Neeti

0: The present education will help you to improve your
1: intelligence.
0: It doesn't help you to develop a fraction of your
1: virtue.
0: With crores of forms of
1: education.
0: When there is no virtue,
1: ఫలమదేమి వాణి విలువదేమి,
0: వాట్ ఈస్ ది యూజ్ అండ్ వాట్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్సన్.
1: విద్యను నేర్చి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
1: గుణం అనేటువంటిది ఒకటి లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వెన్ దేర్ ఇస్ నో వర్చ్యూ ఎవ్రీథింగ్ ఇస్ ఎ వేస్ట్.
1: ముఖ్యముగా పంట పండని భూమి 10 ఎకరములేదా.
0: దట్ ల్యాండ్ విచ్ ఇస్ వేస్ట్ ల్యాండ్, వై షుడ్ యూ హ్యావ్ 10 ఏకర్స్?
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: A little wetland is just enough.
1: కనుక గుణముతో కూడినటువంటిది చిన్న చదువైనా చాలు మనకు.
0: Therefore you may have little education.
1: గుణములైనటువంటి PhDలు అన్నిటిపైన పెట్టుకుంటే కూడాను దాని ప్రయోజనం ఏమిటి?
0: When you have no virtue, even if you have PhD,
1: ఉపయోగమైనటువంటి PhDలే.
0: They are all useless.
1: ఉపయోగమైనటువంటి యొక్క విద్యను ఒక్కటైనా మనం నేర్చుకోవాలి.
0: You should know a useful form of education.
1: ఏమిటి ఈ ఉపయోగము?
0: What is the use here?
1: తనకు సమాజంలో రెండింటికి సమన్వయం అయినటువంటి విద్య నేర్చుకోవాలి.
0: దట్ ఎడ్యుకేషన్ విచ్ విల్ హెల్ప్ యూ ఇండివిజువల్లీ అండ్ ఆల్సో ద సొసైటీ.
1: తాను సుఖశాంతిని పొందాలి.
0: హీ షుడ్ బి పీస్
1: సమాజంలో సుఖశాంతిని అందించాలి.
0: అండ్ హీ షుడ్ పాస్ ఆన్ పీస్.
1: మనం సమాజంలో ఒక మెంబర్.
0: We are members in society.
1: మనం సమాజమును వదిలి ఒక క్షణమైన మనం జీవించలేము.
0: We cannot live for a moment leaving society.
1: సమాజంలో జీవించేటువంటి మనము సమాజ క్షేమాన్ని ప్రప్రథమంలో మనం ఆశించాలి.
0: Being members of society, we should keep in view the welfare of the society.
1: కొరక విద్యార్థులారా,
0: so students,
1: మన యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టియందుంచుకొని మీ విద్యను అభ్యసించడానికి పూనుకోవాలి.
0: You should be ready to have your education keeping social welfare awareness.
1: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరియసి.
0: This motherland is more than the very heaven.
1: మనం పుట్టినది భారతదేశం.
0: We are born in Bharat.
1: పెరిగినది భారతదేశం.

0: here in Bharat.
1: పీల్చుకునే గాలి భారతీయ గాలి.
0: We breathe Bharat air.
1: తినే తిండి భారతీయ తిండి.
0: Food Bharat.
1: కానీ భారతదేశానికి తగినటువంటి యొక్క సేవలు మనం చేయలేకపోతున్నాం.
0: But we are not serving Bharat as is expected of us.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: భరతమాత బిడ్డలైనటువంటి యొక్క మీ యొక్క ఉన్నతికై తాను ఎంతో పరితపిస్తుండాలి.
0: The motherland, the mother of this country has been yearning for you.
1: మీరు మంచివారు కావాలి.
0: You should be good.
1: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: You should be ideal student.
1: దేశమునకు సరైనటువంటి కీర్తిని సంపాదించాలి.
0: You should bring reputation to this country.
1: దేశములో ఉండేటువంటి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా మీరు అనుభవించాలి.
0: You should make proper use of it.
1: మీరు అనుభవించి ఆనందించడమే కాకుండా 10 మందికి పంచాలి.
0: You should not only enjoy yourself but share with others.
1: ఏ దేశీయులైనప్పటికీ ఆ దేశం యొక్క జాతీయత భావము విద్యార్థుల్లో బలపడాలి.
0: Let them be of any country, they should develop the feelings of patriotism.
1: America, Japan, Germany, Italy, ఏ దేశమైనప్పటికీ ఆ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
0: You may belong to any country, you should uphold the respect of your country.
1: అంతా ఒక్కటే.
0: All are one.
1: All are one. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anyone.
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for differences of religion community.
1: ఒకే జాతి. అదే మానవ జాతి.
0: That is the caste of humanity.
1: ఒకే కులము.
0: That is one community.
1: అదే ఆధ్యాత్మిక కులము.
0: That is the spirituality.
1: ఒకే భాష.
0: One language.
1: అదే హృదయ భాష.
0: Language of the heart.
1: ఒకే దైవము.
0: One God.
1: అదే నిజమైనటువంటి దివ్యత్వము.
0: That is the divinity.
1: అందరి యందు ఉంటుండాలి.
0: Is present everyone.
1: దైవం ప్రత్యేకంగా ఒక చోటు లేడు.
0: God is not apart.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all things.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present everywhere.
1: ఈ ప్రపంచమంతా కూడాను అణుశక్తి యొక్క స్వరూపమే.
0: The whole world is the form of atomic energy.
1: ప్రతి అణువు కూడాను ప్రతి అణువునందు కూడాను చేరి ఉంటుండాలి.
0: In every atom it is present.
1: దీనిని ఆధ్యాత్మిక తత్వము అణోరణీయాన్ మహతో మహత్యా.
0: Right from the atom to the macrocosm it is present.
1: ప్రపంచమంతా కూడాను శక్తి పదార్థము ఈ రెండింటి యొక్క మయమే అన్నాడు.
0: ఐన్స్టీన్ సెడ్ ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: శక్తి వేరు, ఈ యొక్క పదార్థం వేరు కాదు.
0: హౌఎవర్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ నాట్ సెపరేట్.
1: శక్తి నుండియే పదార్థము, పదార్థం నుండియే శక్తి.
0: మ్యాటర్ కేమ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ.
1: రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తంతా నిండి ఉంటుండాలి.
0: దీస్ టూ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఇది సుప్రీం పవర్ అన్నాడు ఆయన.
0: దిస్ హీ కాల్డ్ ఇట్ సుప్రీం పవర్.
1: దీనిని సైంటిస్ట్ ఇది ఒక అటెంప్ట్ అనుకుని ఒక విధమైనటువంటి దీని కింద ఎనర్జీ అని పిలుస్తూ వచ్చారు.
0: ద సైంటిస్ట్ టేక్ ఇట్ ఇస్ అటామిక్ పవర్ అండ్ కాల్ ఇట్ ఎనర్జీ.
1: దీనిని భారతీయులు దివ్య శక్తి అని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: భారతీయ డిక్లేర్డ్ ఇట్ యాజ్ డివైన్.
1: పదములు వేరు కాని సారం ఒక్కటే.
0: ద నామిన్క్లేచర్ మై డిఫర్ బట్ ఎసెన్స్ ఇస్ వన్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటి.
0: ద నేషనాలిటీస్ ఆర్ డిఫరెంట్ బట్ ద బర్త్ ఇస్ వన్.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటి.
0: ఫ్లవర్స్ బిలాంగ్ టు మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: అదే విధంగానే దైవం ఉన్నది ఒక్కే తత్వము.
0: డివినిటీ
1: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
0: ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది బీయింగ్.
1: అది ఏ శక్తి, అది ఏ విద్యుత్ శక్తి, అది ఏ ఎలక్ట్రికల్.
0: దట్ ఇస్ ది పవర్, దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
1: ప్రతి మానవుని ఎందుకు కిట్టి విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ సచ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ విద్యుత్ శక్తి యొక్క ప్రభావమే మానవుడు జీవించడానికి సరైనటువంటి శక్తిని అందిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎలక్ట్రిసిటీ దట్ మేక్స్ us లివ్ అండ్ సర్వైవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక మంది సైన్స్ ను చదివేటువంటి పిల్లలు ఉంటున్నారు.
0: దర్ మెనీ స్టూడెంట్స్ హూ హావ్ కమ్ హియర్ టు స్టడీ
1: సైన్స్. అనేక మంది సైంటిస్టులు ఈనాడు జగత్ వ్యాప్తి అయిపోయి అనేక రకమైనటువంటి ఒక యంత్రములు, నూతనమైన యంత్రములను కనిపెట్టి వస్తున్నారు.
0: మెనీ సైంటిస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ హావ్ డిస్కవర్డ్ న్యూ మెషినరీ.
1: ఎన్ని విధములైనటువంటి యంత్రములను కనిపెడుతున్నారు.
0: దే డిస్కవర్డ్ లాట్స్ ఆఫ్.
1: కానీ ఇన్ని యంత్రములు కనిపెట్టేటువంటి యంత్రం ఒకటి అనేటువంటి ఒక సత్యాన్ని ఈనాడు సైంటిస్ట్ కూడా గుర్తించడం లేదు.
0: సైంటిస్ట్ హావ్ నాట్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that there is one machine that could discover all these machines put together.
1: భూమి ప్రదక్షిణ చేసేటువంటి గ్రహాలను సృష్టిస్తున్నారు.
0: They are creating this
1: చంద్రమండలం పోయేటువంటి యొక్క రాకెట్స్ సృష్టిస్తున్నారు.
0: They are also discovering rockets.
1: ఇంకా ఎంతో సోలార్ పవర్ తో ఎంతో సృష్టిస్తున్నారు.
0: They are also discovering solar power.
1: ఆటమ్ బాంబ్స్ సృష్టిస్తున్నారు, హైడ్రోజన్ బాంబ్స్ సృష్టిస్తున్నారు.
0: They are also
1: న్యూక్లియర్ బాంబ్స్ సృష్టిస్తున్నారు.
0: న్యూక్లియర్ బాంబ్స్
1: కావాల్సినటువంటి శక్తుల సామర్థ్యములు ఉపయోగపెట్టి యంత్రాలు సృష్టిస్తున్నారు.
0: విత్ ఆల్ దేర్ కెపాసిటీస్ దే హావ్ బీన్ డిస్కవరింగ్ ద మెషినరీ.
1: అన్ని యంత్రముల కంటే ఒక యంత్రం చాలా విలువైనటువంటిది, మహా పవర్ఫుల్ అయినటువంటి యంత్రం ఒకటి ఉంటుంది.
0: అఫ్ ఆల్ దీస్ మెషిన్స్ దేర్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మైటియస్ట్ మెషిన్.
1: ఆ యంత్రము
0: వాట్ ఇస్ దాట్?
1: మానవ దేహమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద మైటియస్ట్ మెషిన్.
1: మానవుడే ఇన్ని శక్తులంతా సృష్టిస్తున్నాడు.
0: ఇట్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హు ఇస్ డిస్కవర్.
1: ఇన్ని శక్తులను ఇన్ని యంత్రములను సృష్టించేటువంటి యంత్రము మానవ దేహమే.
0: ఆల్ దిస్ మెషినరీ ఇస్ డిస్కవర్డ్ బై దిస్ బాడీ ద మెషిన్.
1: కనుకనే ఈ యంత్రం యొక్క రహస్యాన్ని ఈనాడు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద బాడీ.
1: బయట యంత్రాలు మాత్రం చక్కగా పరిశోధనలు చేస్తున్నారు, ల్యాబొరేటరీలో పోతున్నారు, అంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరుపుతున్నారు.
0: బట్ దే ఓన్లీ ఫాలో ది ఎక్స్టర్నల్ మెషినరీ అవుట్ సైడ్ అండ్
1: వాట్ అబౌట్
0: యువర్ ల్యాబొరేటరీ.
1: What about yourself?
0: But what about yourself?
1: నిన్ను నీవు పరీక్షించుకోవాలి.
0: You examine yourself.
1: నిన్ను నీవు పరిశోధన చేసుకోవాలి.
0: You have to investigate yourself.
1: నీలో ఉన్నటువంటి శక్తియే జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: That power in you is present all over the world.
1: జగత్తులోని శక్తియే నీయందు ఉన్నటువంటి శక్తియే జగత్తునందు ఉంటుండాలి.
0: The power of the world is present as well in you.
1: అంతా ప్రపంచమంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: The whole world is the reflection of the inner being.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు ఈనాడు చక్కగా గుర్తించుకోవాలి.
0: This truth has to be recognized by students today.
1: ఈయన గొప్ప సైంటిస్ట్, ఆయన గొప్ప ఎదుగు, ఈ విధంగా మనం చేసుకో. తనకంటే గొప్పవాడు లోకంలో లేడు.
0: యూ మే కన్సిడర్ వన్ ఇస్ గ్రేట్ సైంటిస్ట్ బట్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ గ్రేటర్ దన్ యు.
1: శక్తులు నీలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ యు.
1: అట్రాక్షన్ శక్తి, మ్యాగ్నెట్ పవర్ నీలో ఉంటుండాలి.
0: ద మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ఇన్ యు.
1: విద్యుత్ శక్తి నీలో ఉంటుండాలి.
0: ఎలక్ట్రిసిటీ ఇస్ ఇన్ యు.
1: కాంతి శక్తి నీలో ఉంటుండాలి.
0: లైట్.
1: ప్రకాశ శక్తి నీలో ఉంటుండాలి.
0: షైన్.
1: అగ్ని శక్తి నీలో ఉంటుండాలి.
0: ద హీట్.
1: అన్ని శక్తులు నీలోనే ఉంటుండాలి.
0: ఆల్ దిస్ ఎనర్జీస్ ఆర్ ఇన్ యు.
1: ఎక్స్రే పవర్ కూడా నీలో ఉంటుండాలి.
0: X-ray power is in you.
1: ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క చిన్న చిన్న ఒక కంప్యూటర్.
0: ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ ఎ కంప్యూటర్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న చిన్న జనరేటర్.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక కాంతి జ్యోతి.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ లైట్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక రేడియో స్టేషన్.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఎ రేడియో స్టేషన్.
1: అన్ని మన నుంచినే న్యూస్ అంతా వస్తున్నాయి.
0: హోల్ న్యూస్ ఎమనేట్స్ ఫ్రమ్
1: అస్. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు న్యూస్ ని మాత్రమే తీసుకోకుండా న్యూస్ సెన్స్ కూడా తీసుకుంటున్నారు.
0: బట్ టుడే అన్ఫార్చునేట్లీ వీ నాట్ ఓన్లీ రిసీవ్ న్యూస్, వీ రిసీవ్ న్యూస్ సెన్స్ ఆల్సో.
1: న్యూస్ సెన్స్ కాదు మనకు కావాల్సింది, చక్కని న్యూస్ కావాలి.
0: ఇట్స్ నాట్ ది న్యూస్ సెన్స్ దట్ వీ నీడ్, గుడ్ న్యూస్ వీ రిక్వైర్.
1: న్యూస్,
0: వాట్ ఇస్ దట్ న్యూస్?
1: న్యూస్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ న్యూస్?
1: NEWES న్యూస్.
0: NEWES.
1: N నార్త్.
0: నార్త్.
1: E ఈస్ట్.
0: ఈస్ట్.
1: W వెస్ట్.
0: వెస్ట్.
1: S సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నింటి యందు ఏకత్వంగా ఉండినటువంటి దివ్యతత్వాన్ని మనం తీసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ యూనిఫైస్ ఆల్ దీస్ నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్.
1: అయితే ఈనాటి సైంటిస్ట్ లోపల కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేటువంటిది లేదు.
0: బట్ అమంగ్ ది సైంటిస్ట్ ఆల్సో వీ డోంట్ ఫైండ్ దట్ సెగ్రిగేషన్.
1: సాంప్రదాయమైన జీవితాన్ని మనం గడుపుతున్నాం కనుక ఈనాడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్తున్నాము.
0: యాజ్ వీ లీడ్ ద ఫిజికల్ వరల్డ్ లైఫ్ హియర్ వీ కన్సిడర్ దెమ్ అపార్ట్.
1: ఇది సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: సత్యము కాని దాన్ని మీరు అనుసరిస్తున్నారు.
0: వీ ఫాలో దాట్ విచ్ ఇస్ నాట్ ట్రూ.
1: ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయం ఈస్ట్ సైడ్ సూర్యోదయం అవుతుందని అంటున్నాడు.
0: ఎవ్రీ వన్ సేస్ ద సన్ రైజ్ టువర్డ్స్ ది ఈస్ట్.
1: కానీ సన్సెట్ వెస్ట్ అంటున్నాడు.
0: వీ సే సన్సెట్ ఇన్ ద వెస్ట్.
1: నాట్ రైట్. ఇట్ ఇస్ కంప్లీట్ రాంగ్.
0: ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్.
1: ఎట్లనగా? సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు.
0: Neither sun rises nor sets.
1: సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు.
0: Sun remains where he has been.
1: మనము తిరుగుతూ ఉండటం చేత ఈస్ట్ వెస్ట్ అనేటువంటిగా అవుతుండాలి.
0: As we move about, we call it east and west.
1: కనుక సత్యమును విచారించుకుంటే దైవం ఒక్కటే, ఏకత్వం అదే ఉన్నటువంటి స్థిరత్వము.
0: So if we inquire, investigate, that we will understand divinity is oneness, unity.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta nirmala swarupinam ni aneka rakanga varnistu vachindi.
0: Divinity has been described, narrated in several ways, the pure, unsullied, the eternal truth.
1: Kanukane atti divyatvanni manamu entaina gurtinchadaniki prayatninchali.
0: But make an effort to understand that divinity.
1: Ee vidyayandu prachinudu anubhavinchinatvanti yokka sukha shantulanu manam kudanu anubhavinchali.
0: Through this education, we should also experience that happiness and peace.
1: Prachina kalamlo ye vyaktini chuchina gaani peaceful ga shanti ga undetunti varu.
0: The ancient people maintained peace always.
1: Ee naadu shanti ekkadi?
0: Today where is peace?
1: Satti chinna pillavani modalu ruddhuni varaku kuda tension, tension, tension.
0: Right from a tiny thought to an old man, there's tension everywhere.
1: Tension leni atvanti vyakte ledu ikkada.
0: There's no individual without tension.
1: Ee tension eppudu bayal deerindo temper, pins adi kuda nu cheri pothundi akkada.
0: And once there is tension, there will be temper adding to it like a twin.
1: Temper rendu cheresesi manavatvanni poorthi basam chestundadi.
0: Therefore tension and temper are boiling completely the human quality.
1: Shanti ekkada nunchi vastundi?
0: Then how can you get peace?
1: అణుశక్తి అనేటువంటి దానిపైన ఎన్నో పరిశోధనలు సలిపి,
0: హావింగ్ కండక్టెడ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్
1: హస్తమున అణుబాంబు ఉంచుక,
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్
1: శాంతి శాంతి అని చెప్పుదు.
0: వి స్టిల్ సే పీస్ పీస్.
1: ఉండేది చేతిలో బాంబు,
0: You hold the atom bomb. How can you
1: bhayam, bhayam, bhayam, bhayam, bhayam.
0: You are fear stricken.
1: చంద్రుచేడగా కలిగి కూడాను చందజారుడు శాంతి సుఖములు. చంద్రుడు చల్లగా ఉంటున్నాడు. అంతటి చల్లని చంద్రుని స్థానం పోయినప్పటికీ మన హృదయం వేడెక్కుతూనే ఉంటుండాలి.
0: యు మే రీచ్ మూన్ బట్ స్టిల్ యువర్ హార్ట్ ఇస్ స్టిల్ బర్నింగ్.
1: కనుక మనకు శాంతి అనేటువంటిది బయట లేదు.
0: పీస్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
1: శాంతి మన యందే ఉంటుండాలి.
0: పీస్ ఇస్ విత్ ఇన్.
1: మనమే శాంతి స్వరూపము.
0: యుర్ ద ఫార్మ్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: యుర్ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇట్టి స్వరూపమై నీ ఉండి కూడాను ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించక ఈనాటి విద్యార్థులు ఏదో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కంత సబ్జెక్ట్ పైన పోయి ఆబ్జెక్ట్ ని మర్చిపోతున్నారు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ ట్రూత్ students go after their own subjects and specialization. They study the subject
1: rendu kuda untundali.
0: Subject and object are necessary.
1: Enta goppa engine ainappudikini
0: it may be good engine
1: daniki current konchi cherthede kada pani chestundi.
0: Unless there is current it cannot act.
1: Engine entity 10 crores rupees value.
0: You may say 10 crores worth.
1: Without current useless.
0: When there is no current it is useless. It's just mass of iron.
1: Kanukune aa divya shakti ainatundi daniki cherchinappude దీని యొక్క విలువ మనకు ప్రపంచంలో గోచరిస్తుంది.
0: When once you combine divine power, it will add to its value.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ దేహమే ఒక పెద్ద ఇంజన్.
0: Your body is a big machine.
1: ఈ యొక్క ఇంజన్ లోపల దివ్యత్వం అనేటువంటి ఒక కరెంట్ తో మీరు చేర్చుకోండి.
0: See that you will combine the divine power.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరిసేసి కావలసినంత పవర్ ని మనం ఉపయోగపెట్టుకోవచ్చు.
0: With the negative and positive joining together, you can have the power a lot.
1: మనము పవర్ పవర్ కావలసినంత పవర్ మనలో ఉంటుండాలి.
0: You got a lot of power within you.
1: కానీ దాన్ని తెలుసుకోలేకపోవటం చేతనే మనము నిరుపయోగం చేసుకుంటున్నాం.
0: As you are unaware of it, you are misusing.
1: కనుక మిస్యూజ్ చేయకండి.
0: Never misuse.
1: టైం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టైం గడిచిపోయినటువంటి దాన్ని మనం ఏ విధంగా కూడా వెనుకకు తెప్పించుకోలేము.
0: టైం లాస్ట్ కెనాట్ బి రీగైన్డ్.
1: కనుక మీరు ఒక్క క్షణమైనా కూడాను కాలం వ్యర్థం చేయకుండా తగినటువంటి యొక్క సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
0: డోంట్ వేస్ట్ టైం ఫర్ ఎ మూమెంట్.
1: మీరు చదివిన చదువు అంతా కూడా సమాజం ఉపయోగం నిమిత్తమై ఉపయోగపెట్టాలి.
0: ఆల్ దట్ యు హావ్ స్టడీడ్ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
1: సమాజ క్షేమమునకై ఉపయోగించాలి.
0: యూ షుడ్ సర్వ్ ది సొసైటీ.
1: అప్పుడే మీ యొక్క చదువు కూడా అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్ నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
1: ఏమిటి ఇది బుక్కిష్ నాలెడ్జ్?
0: వాట్ ఇస్ దిస్ బుక్కిష్
1: నాలెడ్జ్? ఏమిటి సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఏమిటి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్?
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఏమిటి జనరల్ నాలెడ్జ్?
0: జనరల్ నాలెడ్జ్.
1: ఏమిటి కామన్ సెన్స్?
0: ద కామన్ సెన్స్.
1: అంతా వ్యర్థమే. దేనివల్ల? ప్రాక్టికల్ సైన్స్ లేకపోవటం చేతని ఇవన్నీ అవుతుంది.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ మేర్ వేస్ట్ ఇఫ్ యూ డోంట్ హావ్
1: ప్రాక్టికల్ నాలెడ్జ్. కావాలి
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
1: టిపి ఒక పుస్తకంలో రాశాడు మైసూర్ పాక్ గులాం జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి జిలేబి అని. కానీ అది అనుకున్నంత తక్షణమే మనకు అనుభూతికి వస్తుందా?
0: ఎ బుక్ హ్యాస్ గాట్ ఆల్ ది మ్యాటర్ రిలేటింగ్ టు స్వీట్స్ లైక్ మైసూర్ పాక్ గులాం జామ్.
1: ఒక్క తూరి తిని చూడు ఈ ఎక్స్పీరియన్స్.
0: టేస్ట్ ఇట్ దెన్ యూల్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మొట్టమొదటి ఈ దివ్యత్వంలో మీరు ప్రవేశించండి.
0: Therefore, enter into divinity.
1: ఏదో దివ్యత్వం దివ్యత్వం అని గ్రంథ పరిచయం మాత్రం చేస్తే ప్రయోజనం లేదు.
0: It's not the textual knowledge. It's no use.
1: ఈనాడు అనేక మంది భగవద్గీత అంతా కూడా కంఠస్థం చేసుకుంటారు.
0: There are many who just got by heart the Gita.
1: శ్లోకాలు వస్తున్నాయి కానీ శోకం నివారణ కావటం లేదు.
0: They can repeat all the శ్లోకాస్ there, but they are not relieved of shoka or misery.
1: మన దుఃఖం నివారణ కావటం లేదు.
0: We are not relieved of this agony.
1: ఎప్పుడు ఇది నివారణ అవుతుంది?
0: When?
1: ఒక్క శ్లోకమైనా కూడాను ఆచరణలో పెట్టే చాలు.
0: We should put into practice at least one that we read.
1: Match box లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
0: The match box has 50 match sticks.
1: నీకు ఫైర్ కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసుకో, కావాల్సినంత ఫైర్ డెవలప్ చేసుకోవచ్చు.
0: If you want fire, one match stick is enough.
1: 50 స్టిక్స్ కూడా నీకు యూజ్ చేయనక్కర్లేదు.
0: You don't need to use them.
1: అదే రీతిగా నీలో ఉండినటువంటిది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి.
0: యు హావ్ గాట్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ యూ, ద ట్రూత్, రైచియస్నెస్, ది పీస్ అండ్ లవ్.
1: ఈ ప్రేమనే ప్రాణము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది.
0: డూ యాక్షన్ విత్ లవ్, దట్ బికమ్స్ ధర్మ.
1: ఈ ప్రేమతో నీ వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది.
0: విత్ ఆల్ ది లవ్ యూ స్పీక్, దట్ ఈస్ ట్రూత్.
1: ఈ ప్రేమతో నీ మనసు నందు చింతించు.
0: విత్ లవ్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్,
1: అదే శాంతి అవుతుంది.
0: దట్ ఈస్ పీస్.
1: ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి.
0: విత్ దిస్ పీస్ యూ ట్రై టు అండర్స్టాండ్.
1: ఈ విచారణే అహింసగా మారుతుంది.
0: దిస్ అండర్స్టాండింగ్ విత్ లవ్ ఇస్ నాన్ వయలెన్స్.
1: ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఇస్ ద బేసిస్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము రావడానికి అవకాశం లేదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్రెడ్.
1: వెలుతురు ఉన్న చోట చీకటి చేరడానికి వీలు లేదు.
0: వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ కెనాట్ బి డార్క్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: ద స్టూడెంట్స్,
1: తమసోమ జ్యోతిర్గమయ, మీలో ఈ దివ్యమైన భావాలను జ్యోతిగా వెలిగించుకోండి. ఈ అజ్ఞానము అనేటువంటి అంధకారము దూరం చేసుకోండి.
0: be away from this darkness of ignorance, light the candles of knowledge.
1: Mukhyanga meeru ahankaranni poorthi champukondi.
0: Kill the ego completely.
1: Ee yavanatvam aneetundi madhya vachipoyetundi passing clouds.
0: This permanent card. This stage of youth is like a passing cloud.
1: Alanti yavanatvanni meeru saarthakam chesukovali.
0: This stage of youth must be sanctified. Respect your parents.
1: పెద్దలను గౌరవించండి.
0: Respect elders.
1: సరియైనటువంటి మార్గంలో సత్య మార్గంలో ప్రవేశించండి.
0: Proceed along the path of truth. వినయ
1: విధేయతను పెంచుకోండి.
0: Develop obedience and humility.
1: వినయం లేకపోతే విద్యకు విలువే లేదు.
0: Without these things education is no value.
1: సంపన్నే వినయమే విద్యకు సరియైనటువంటి లక్ష్యము.
0: It is only humility which is the aim of education.
1: కానీ ఈనాటి విద్యార్థులకు వినయం అనేటువంటిది ఏమిటో తెలియదు.
0: The modern students have no humility.
1: సమచినట్టుగా ప్రవర్తిస్తుంటారు.
0: They behave in their own way.
1: వాడి యొక్క బిహేవియర్ ఏ మాత్రము సరిగా ఉండదు.
0: Their behavior is not proper.
1: ఎవరు బాయ్? మంచి బిహేవియర్ ఉన్నటువంటి వాడే బాయ్.
0: Who is a boy? The one with behavior is a boy.
1: మంచి మానర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్.
0: Who is a man? The one with manners is man.
1: మంచి డివోషన్ ఉన్నటువంటి వాడే డిసిప్లైన్.
0: The one with devotion is a devotee.
1: ఈ మూడింటి ఎందుకూడదు చక్కని జీవితాన్ని మనం గడపాలి.
0: We should lead proper life in all these things.
1: Boy, boy, boy అంటున్నాము. బిహేవియర్ లేదు.
0: You call yourself a boy. You have no behavior.
1: ఈ బిహేవియర్ బాయ్ స్థానంలోనే ప్రారంభించాలి.
0: You have to develop behavior.
1: Start early, drive slowly, reach safe. ఈ విధంగా ఈ యొక్క యువతను ఈ వివిధ విధమైనటువంటి యొక్క వినయ విధేయతలు అభివృద్ధి కావాలి.
0: You have to develop this obedience and humility right from this stage of youth.
1: కనుక ఆధ్యాత్మిక విషయం కూడాను కొంతవరకు ఆలోచన చేయండి.
0: So think of spiritual matters.
1: ఈ దైవం అంటే ఏమిటి?
0: Who is God?
1: ఈ దైవం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: Where is God?
1: ఎక్కడ చూడొచ్చును?
0: How to see?
1: ఏ విధంగా మనము దీనిని పొందవచ్చును?
0: How can you acquire?
1: అనేటువంటి విషయం కానీ
0: either that
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును ఏ విధంగా మనం అనుభవించాలి?
0: How to experience this world?
1: ఈ సమాజం యొక్క సేవ లోపల ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందించాలి?
0: How to set an ideal in rendering
1: మానవుడు మానవుడిగా ఏ విధంగా జీవించాలి?
0: How to lead the human life?
1: అనేటువంటిది ఈ సమ్మర్ క్లాస్ లో మీరు చక్కగా గుర్తించవచ్చు.
0: All these things can be known during this period of summer class.
1: ఈ సమ్మర్ క్లాస్ లో చేరి ఏదో నూతనమైనటువంటి యొక్క సబ్జెక్ట్ అంతా మీరు తీసుకుంటామని కాదు, మానవుని యొక్క సబ్జెక్ట్ ఈ సమ్మర్ క్లాస్.
0: In these summer classes, new subjects are not going to be taught. The human value.
1: Culture and spirituality and better.
0: Its name is culture and spirituality.
1: Culture ante emiti?
0: What is culture?
1: Evaru dinini aneka vidhanga parishodhan chesaru.
0: Who did research?
1: Dr. Hilliard anetuntu vadu nirantaram kodanu ee culture culture culture lopala parishodhanalu chestu vachadu.
0: Hilliard made study in depth on this culture.
1: Kattagadapadi diniki answer chikkaledu.
0: He could not get answer.
1: ఒక్క సబ్జెక్ట్ ఒక్క లైన్ తో చెప్పాడు, ఈ కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: హి జస్ట్ సెడ్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: కానీ భారతీయ కల్చర్ అనేటువంటిది దీనికి ఎన్ని అర్థాలు ఉంటున్నాయి? ఇన్ని అర్థాలు ఉంటున్నాయి.
0: But the culture of Bharat has got lots and lots of meanings, interpretations.
1: జీవితమే ఒక కల్చర్.
0: లైఫ్ ఈజ్ ఎ కల్చర్.
1: క్షణ క్షణము కూడా మనకు ఒక ప్రవర్తనే మన కల్చర్.
0: అవర్ బిహేవియర్ మూమెంట్ టు మూమెంట్ ఇస్ కల్చర్.
1: అది ఎట్లా కల్చర్ అవుతుందో ముందు మనం తీసుకోవచ్చు.
0: యూ విల్ అండర్స్టాండ్ హౌ యూ కెన్ కాల్ ఇట్ కల్చర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ పవిత్రమైన భారతదేశం నందు మీరు జన్మించి,
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్,
1: భరతమాత బిడ్డలుగా మీరు విశ్వసించి,
0: బీయింగ్ ది సన్స్ ఆఫ్ ది సాయిల్,
1: భరతమాత యొక్క మనసుకు శాంతిని కలిగించేటువంటి ప్రవర్తన మీరు అభివృద్ధి చేసుకోవాలి.
0: యూ డెవలప్ దట్ కాండ్ దట్ టైప్ ఆఫ్ కాండక్ట్ దట్ బ్రింగ్ పీస్ టు యువర్ మదర్ ల్యాండ్.
1: మార్చుకొని ఉంటుండాలి. నా బిడ్డలైనటువంటి భారతీయులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధమైనటువంటి దీంట్లో అపకీర్తి చేస్తారో, నా హృదయాన్ని ఎంతవరకు బాధ పెడతారో అనేటువంటి చింతనతోనే కంటిదారాలు కారుస్తుంది అది భారతదేశం.
0: దిస్ మదర్ ల్యాండ్ ఇస్ షెడ్డింగ్ టియర్స్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆగనీ షీ వుడ్ బి పుట్ టు బై ది చిల్డ్రన్ ఆఫ్ భారత్.
1: కేవలం విద్యార్థులే కాదు,
0: నాట్ ఓన్లీ స్టూడెంట్స్,
1: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసి అందరి ఎందుకూడ ఈ చింత పడుతుంది అది భారతమాత.
0: The motherland is feeling likewise towards everybody. The celebration of the household
1: abhivruddhi kavatam ledu, ee ashram kuda nu sariyina tripthini andinchatam ledu Bharatamataku.
0: No ashram is giving satisfaction to Bharatamata.
1: Katta kadapadi aadhyatmika margamulo kuda nu Bharatamata kanti daralu karustundali.
0: In spiritual field also this motherland is shedding tears.
1: Kevalam manishi marutunnadu gaani manasu maraledi.
0: Man is changing but not the mind.
1: గుడ్డలు మారుస్తున్నారు కానీ గుణములు మారలేదే.
0: Dress is changing but not the quality.
1: వీరి గతి ఏమిటి?
0: What is the situation?
1: ఈ దేశంలో ఏ విధమైనటువంటి భరతమాత యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది?
0: Who will understand the nature of Bharat?
1: అయ్యో, నన్ను గుర్తించుకోలేకపోతున్నారే.
0: No one is recognizing.
1: తల్లినే గుర్తించినటువంటి బిడ్డలు ఇలాంటి ఏమిటి బిడ్డలు?
0: The one who cannot understand the mother, what sort of a son he is.
1: తల్లిని మొట్టమొదట గుర్తించాలి.
0: First understand your mother.
1: తర్వాత తండ్రిని గుర్తించాలి.
0: The next father.
1: తల్లియే మన దేశము. తల్లియే మన కల్చర్.
0: The father is the culture.
1: కనుకని ఈ కల్చర్ ఈ దేశాన్ని మీరు మొట్టమొదట దీన్ని సరైన రీతిలో కాపాడుకోవాలి.
0: Therefore you should protect this country and the culture.
1: ఈనాటి విద్యార్థుల లోపల దేశీయత భావమే పోయింది.
0: Among students today there are no national feelings.
1: ఈ నేషన్ అంటే ఏమిటి?
0: What is this nation?
1: ఏమిటో ఈ నేషన్? నేషన్ ఒక నేచర్ గా తీసుకుని పోతున్నారు.
0: They take nation as nature.
1: భారతదేశం యొక్క దీని తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
0: They have to understand the nature of Bharat clearly.
1: ఇది నాది మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నువ్వు నేను బతికిన పీనుగుకండు వస్తుందని గలడా?
0: There is there anyone who would not declare with all the pride that this is my motherland and mother tongue, otherwise a dead corpse.
1: Mana desamulaku edu ochinappudiki mana prananeena oddi dani rakshinchadaniki tagina siddhanga untundali vidyarthulu.
0: Whatever might happen in this country, we should be ready to sacrifice our life and protect this country.
1: Emaipothe naakemi?
0: What if
1: samajam emaipothe naakemi?
0: That anything happened to society.
1: Nenu ekkadu baagundali anukuntunnadu.
0: But I should be safe. That is a
1: chaala ajnanam.
0: Is one of ignorance.
1: దేశం బాగుంటేనే సమాజం బాగుంటుంది.
0: ఇఫ్ కంట్రీ ఇస్ గుడ్
1: సమాజం బాగుంటేనే నీవు బాగుంటావు.
0: ఇఫ్ ది సొసైటీ ప్రాస్పర్స్ యూ విల్ ప్రాస్పర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నేషనాలిటీ మొట్టమొదటి తీసుకోండి.
0: టేక్ ది నేషనాలిటీ.
1: దీనికి ఏమని పేరు భారతదేశానికి?
0: వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ భారత్?
1: హిందూ అని పెట్టేశారు.
0: వి కాల్ ఇట్ హిందూ.
1: HINDU. హిందూ.
0: హిందూ. HINDU.
1: H humility. I individuality. N nationality.
0: N nationality.
1: D divinity.
0: U unity.
1: ఇది నిజమైన హిందూ.
0: This is true meaning of Hindu.
1: Unity ఉండాలి.
0: These are necessary.
1: Divinity ఉండాలి.
0: Divinity needed.
1: Nationality ఉండాలి.
0: Nationality.
1: Individuality ఉండాలి.
0: Individuality.
1: ఇంకా నేషనాలిటీ అన్ని కూడా చేరినప్పుడే మన యొక్క హిందూ అనేటువంటిది పూర్తి అవుతుంది.
0: When you have all these four, you can call yourself
1: అన్నిటికీ హ్యూమిలిటీ చాలా ఉండాలి. హ్యూమిలిటీ.
0: Of all these humility is very much necessary.
1: ఇది లేకపోతే రెండోది ఏమాత్రమూ లేదు.
0: Without this
1: humility lekapothe individuality ekkada nunchi vachindi?
0: If you don't have humility, how can you have
1: individuality? Individual ledu.
0: There's no individual.
1: Kalukuna motta motta humility iskovali.
0: Therefore we have to develop vinayamu, humility.
1: Vinayamu.
0: Humility is very important.
1: Appude katta kalabati unity manaku vastundi.
0: Then only we will have unity at the end.
1: Vidyarthulara,
0: students,
1: ee 10 dinamulu kudanu meer indulo praveshinchinanduku kalamunu vyartham cheyaka okkokka chanamulu kudanu ఒక్కొక్క యుగంగా మనం తీసుకుని దాన్ని చక్కగా మనము విచారించి ఆచరణలో పెట్టాలి.
0: స్టూడెంట్స్ హావింగ్ జాయిన్డ్ ద సమ్మర్ కోర్స్ ద కమింగ్ 10 డేస్ డు నాట్ వేస్ట్ టైం.
1: కేవలం వినటంలో మాత్రమే కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం బై మీర్లీ లిసనింగ్.
1: వినిన దానిని ఆచరణలో పెట్టాలి.
0: వాట్ యు హావ్ లిసన్ టు యు మస్ట్ ప్రాక్టీస్.
1: అది మన విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్ష్యము.
0: దాట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్.
1: ఈనాడు మన కర్ణాటకం చీఫ్ మినిస్టర్, కర్ణాటక రాష్ట్రము ఎడ్యుకేషన్ మినిస్టరు ఇక్కడ రావటము వారి యొక్క ఆత్మ ప్రబోధలు మీకు కొంతవరకు నందించటము వారు ఏ విధమైనటువంటి ఆశయాలతో ఉంటున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు గుర్తించి ఈ ఆశయాలను మీరు కూడా తగినటువంటి రీతిగా ఆచరణలో పెట్టి వచ్చినటువంటి గెస్ట్ కు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ఆచరణలో పెట్టి నిరూపించండి.
0: Today we have a minister, the chief minister of Karnataka, the education minister of Karnataka. They have given us an idea of their own ideals and aspirations.
1: Let's
0: all understand, put it into practice.
1: ఈ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి సమాజం యొక్క దీని కోసమని, దేశం యొక్క దీని కోసమని చాలా పరితపిస్తూ అన్ని విధాల పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: Chief minister has been struggling hard for the welfare of the society and the country.
1: ఆ కంట్రీకి తగినటువంటి ఏదైనా ఒక శాశ్వతమైనటువంటి సేవలు చేయాలని ఆశిస్తున్నాడు.
0: చీఫ్ మినిస్టర్ వాంట్ టు డూ సంథింగ్ పర్మనెంట్.
1: కానీ మంచి వారికి ఎప్పుడు కొన్ని అడ్లు ఎక్కువగా తగులుతుంటాయి.
0: బట్ గుడ్ పీపుల్ విల్ హ్యావ్ మెనీ ఆబ్స్టకల్స్.
1: ది ప్లెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాయి.
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: మంచి వారికి బాధలు ఎక్కువ.
0: Good people face
1: చెడ్డవారిని ఎవరు కూడా కంటితో కూడా చూడరు.
0: The bad people will not have any problem.
1: మంచి డైమండ్ కే చక్కని కోతలంతా కోసేది.
0: ఇట్స్ ఓన్లీ ది గుడ్ డైమండ్ దట్ ఫేసెస్
1: కట్. మంచి బంగారనే అగ్నిలో వేసి కాల్చేది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డ్ దట్ ఇస్ బర్న్.
1: కానీ ఎంత కాల్చే కొద్దీ అగ్ని ఆ యొక్క బంగారం అంత పరిశుద్ధం అవుతుంది.
0: ద మోర్ అండ్ మోర్ యు బర్న్ ఇట్ ఇట్ విల్ షైన్.
1: ఎంత కోతలు కోసే కొలది ఆ డైమండ్ కు వెల ఎక్కుతుంది.
0: ద మోర్ యు కట్ ద డైమండ్ ఇట్స్ వాల్యూ.
1: కాబట్టి మంచి వారికి బాధలు రావటం చేత వారి విలువ అధికమవుతుందే కానీ క్షీణించదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ విల్ హెల్ప్ హిమ్ టు కమ్ అప్ మోర్ ఇన్ లైఫ్.
1: కానీ దాన్ని మనం ఎదుర్కోవాలి.
0: బట్ వీ షుడ్ ఫేస్
1: లైఫ్ ఈజ్ ఛాలెంజ్ మీట్.
0: Life is a challenge.
1: Life is dream, realize it.
0: Life is a dream,
1: life
0: realize.
1: Life is game, play it.
0: Life is a game,
1: life
0: play.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy.
1: Life is awareness.
0: Life is awareness.
1: Adi purnamada purnamidam purnaatmunamudachyate.
0: Life is awareness. That is full and this is full.
1: Anta purnami.
0: Everything is full.
1: Kanuka nee manasu kuda nu purnanga undali.
0: Let your mind be
1: sankuchitamaina manasuga pettukokoddu.
0: It should not be narrow.
1: Vishalamaina expansion love, not contraction love.
0: You should have expansion of love, not contraction.
1: Ee vidhanga undi vidyarthulu deshaniki taginatunte aadarshanni andistarani nenu aashistu aashirvadistu naa prasangaani viramistunnanu.
0: Like this, Bhagavan wants you to understand and work for this country. Understand the ideals of this country and set an ideal and brings his discourse to a close.
2: You just heard the divine discourse delivered by Bhagwan Baba during the summer course in Indian culture and spirituality held at Brindavan Ashram, Whitefield, Bangalore on the morning of 20th May 1995. Bhagwan Baba said that today every student desires comfort. What is comfort? In their opinion, eating, sleeping and leading life forgetful of time is comfort. But true comfort comes from control of the senses and ceiling on desires. These alone confer peace and joy. And what is freedom or swatantram? Freedom is not going where we please and act as we like. Sva means that which emerges from the heart. To follow the teachings and prompting of the Atma emanating from the heart is true freedom. Thank you and Sai Ram.

والد ولي من